0: విశ్వం పైన అభివృద్ధి ఎక్కువగా ఉండవచ్చు.
1: వన్ మే హావ్ లవ్ ఫర్ ద క్రియేషన్.
0: ఒకడు విశ్వమునము.
1: వన్ హాస్ ఫెయిత్ ఇన్ క్రియేషన్.
0: ఒకడు విష్ణువునము.
1: వన్ హాస్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఒకడు విశ్వమును పొందు, రెండో వాడు విష్ణువుని పొందు.
1: The one that loves the creation will get the word.
0: Yat bhavam tad bhavati.
1: As is the feeling, so is the experience.
0: Tama tama bhavamunu puraskarinchukoniye aa phalamunu manam andukuntuntam.
1: Depending on your feelings, you have the experience.
0: Ganga nadilo kavalsinta jalam pravahistundali.
1: There's plenty of water in the river Ganges.
0: Kaani nee enta paathram teesukoni pothavo anta paathraku adi nimbipothundi.
1: As is the size of the tumbler you take, you get equal amount of water.
0: Enta maatrame na ganga jalamu.
1: Is that all the Ganges water?
0: ఎంత పాత్రలైనా కూడా ఆ గ్యాంజెస్ నింపుతుంది.
1: Yes, the Ganges will fill all the tumblers.
0: ఈనాడు మనం ఏం చేసుకో, మన యొక్క పాత్రను, కంటైనర్ను పెంచుకోవాలి.
1: Let expand our containers.
0: దాన్ని పెంచుకున్నప్పుడే ఈ యొక్క భగవత్ ప్రేమ గాని భగవత్ శక్తి గాని మనలో అమితంగా ఆవిర్భవిస్తుంది.
1: If we have big and bigger containers, we can have more and more of divine love.
0: ఈనాడు భగవంతుని పొందడానికి శ్లోకముల చేత ప్రయోజనం లేదు.
1: To attain God is not the shloka verse.
0: లేక సాధన చేత ప్రయోజనం లేదు.
1: Or any kind of king.
0: లేక గ్రంథ పఠనం చేత ప్రయోజనం లేదు.
1: Nor textual reading. Or spiritual rituals. If we don't do it wholeheartedly, all will be in vain. God dwells in our heart. God is present in all beings. God is present in the entire universe.
0: జగత్తంతా కూడాను ఒక్క దైవ స్వరూపమే.
1: The universe is the manifestation of its own one God.
0: ఏకం సత్విప్రాభవదావదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: ఇలాంటి ఏకత్వాన్ని మనం అనేకత్వంగా పెంచుకొని
1: దిస్ యూనిటీ
0: దూరం చేసుకుంటున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కటింగ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ది డివినిటీ.
0: అంత అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు నో ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించకరాదు.
1: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ యూనిటీ ఇన్ టు డైవర్సిటీ.
0: కేవలం సంకుచితమైన భావము.
1: ఇట్స్ ఎ నారో మైండెడ్
0: కంట్రాక్షన్ లవ్.
1: ఇట్స్ కంట్రాక్షన్ లవ్.
0: కానీ అనేకత్వము ఏకత్వంగా తీసుకున్నప్పుడు ఇది ఎక్స్పాన్షన్ లవ్.
1: వెన్ యూ టేక్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఇట్స్ ఎక్స్పాన్షన్ లవ్.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందాలి.
1: వీ హావ్ టు అటైన్ ద డివినిటీ.
0: జీ stars are many.
1: Stars are many.
0: But sky is one.
1: But sky is one.
0: Nations are many.
1: Nations are
0: but
1: many.
0: But earth is one.
1: But earth is one.
0: Cows are many.
1: Cows are many.
0: Milk is one.
1: Milk is one.
0: Gold is one.
1: Gold is one.
0: But jewels are many.
1: Jewels are many.
0: Chusara. ఆ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనము దివ్యత్వాన్ని పొందాలి.
1: We can attain divinity by following this path of unity, oneness.
0: అప్పుడు మానవత్వానికి తగినటువంటి శాంతి మనకు లభ్యమవుతుంది.
1: Then we'll have peace in this human life.
0: ఈనాటి మానవుడు
1: man today
0: ఎన్ని సాధనలు చేసినప్పటికి,
1: in spite of spiritual endeavors,
0: స్మరణ చేసినప్పటికి,
1: in spite of practices,
0: కానీ శాంతి లేకపోతుండాలి.
1: He is devoid of.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దీనికి అనేక విధమైనటువంటి భౌతికంగా, లౌకికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అభ్యంతరాలు వస్తున్నాయి.
1: He has got so many social, political, worldly obstacles on the way.
0: ఈ అభ్యంతరాల వల్లనే నీ యొక్క ఏకత్వం పొందలేకపోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ అబ్స్టకల్స్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు నో.
0: ఈ అభ్యంతరాలను దూరం చేయాలి.
1: ఫస్ట్ హీ షుడ్ రిమూవ్ దీస్ అబ్స్టకల్స్.
0: ఎన్ని మనం లెక్క చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దీస్.
0: నీ లక్ష్యాన్ని నీవు లక్ష్యంలో పెట్టుకో.
1: కీప్ యువర్ ఎయిమ్ ఇన్ వ్యూ.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్ ఇస్ వరీ.
0: భూమి నుండుట చింత.
1: లైఫ్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతే చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: జరుపు చింత. కష్టములన్నీ చింత.
1: డిఫికల్టీ.
0: కష్టములు ఒక చింత.
1: లాస్.
0: సంతసం ఒక చింత. వింత చింత.
1: ఈవెన్
0: అన్ని చింతలే ఈ జగత్.
1: మిస్టరీ. ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్.
0: చింతలేని మానవుడు, చింతలేని దినము ఎక్కడా లేక కనిపించదు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ఎనీ వరీ.
0: ప్రతి మానవుని కూడా తనకు తగినంత వరకు ఎంతో ఇంతో ఉంటుంటాది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ సమ్ వరీ.
0: ఒకరికి అమితమైన చింత ఉంటుంది, ఒకరికి అల్పమైన చింత ఉంటుంటాది.
1: వన్ హ్యాస్ సో మచ్ ఆఫ్ బాదరేషన్ ద అదర్ వన్.
0: కానీ ఇది క్వాంటిటీ డిఫరెన్స్ గానీ క్వాలిటీ ఒక్కటే.
1: బట్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద క్వాంటిటీ బట్ క్వాలిటీ ఇస్ వన్.
0: కనుక మనసుకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా ఉండేటువంటి స్థితిని మనం పొందాలి.
1: వీ షుడ్ అటైన్ ద స్టేట్ దట్ మైండ్ విల్ నాట్ హావ్.
0: ఈ విధమైనటువంటి స్థితిని పొందాలనుకుంటే నేను చేసేది రైట్ ఆర్ రాంగ్ అని చక్కగా పరిశీలన చేయాలి.
1: టు అటైన్ ద స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ వీ షుడ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
0: మంచి మార్గంలో పోతున్నాను.
1: I'm treading along
0: the right. దివ్యమైన మార్గాన్ని అనుసరిస్తున్నాను.
1: I'm following sacred divine path.
0: ఎవరికి ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
1: I don't harm anybody.
0: ఎవరికి ఏ విధమైన కీడు చేయటం లేదు.
1: I'm not putting anybody.
0: ఈ సత్యాన్ని దృఢంగా మనం ఉంచుకున్నప్పుడు దేనికి మనం అభ్యంతరం పడనక్కర్లేదు.
1: When you follow the path of truth, you don't need to fear.
0: కనుకనే truth is God.
1: Truth is God.
0: దాన్ని మనం పెట్టుకుందాం.
1: We have to keep in
0: view. Conscience ni follow cheyi.
1: Follow your conscience.
0: Ni dehanni follow cheyavaddu.
1: Don't follow the mind.
0: Mind ni follow cheyitu.
1: Don't follow the mind.
0: Mind is like a mad monkey.
1: Mind is
0: like a water bubble.
1: Body is like
0: don't
1: water bubble.
0: Don't follow the body and mind.
1: Don't follow the body.

0: ది కాన్షియన్స్
1: ఫాలో ది కాన్షియన్స్
0: నీ కాన్షియన్స్ అదే నిజమైనటువంటి దైవము
1: యువర్ కాన్షియన్స్
0: నీ దేహం నుండే నీ దైవం ఉంటున్నాడు
1: గాడ్ ఈజ్ ఇన్ యూ
0: దైవం ప్రత్యేకంగా లేదు
1: గాడ్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ యూ
0: ఎక్కడ చూసినా దైవత్వమే ఉంటుండాలి
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్
0: దేవుడనగా వేరు దేశమందును లేడు
1: God is not in a foreign land.
0: దేవుడనగా తనదు దేహమందే.
1: God dwells in your body.
0: పాపమనగా వేరు పరదేశమునలేదు.
1: Sin is not in a different country.
0: తాను చేయు పనుల తగిలియుండు.
1: Sin is attached to the actions.
0: ఈ పాపం కూడా పరదేశములో లేదు.
1: Sin is not in a foreign country.
0: తాను చేసే పనిలోనే పాపం ఉంటుండాలి.
1: It is there in your own actions.
0: దేవుడు అనేటువంటి వారు మరొక దేశములో లేడు.
1: God is not in a foreign country.
0: దేహమందే ఉంటుండాలి.
1: He dwells in our body.
0: దేహో దేవాలయముతో జీవో దేవ సనాతన.
1: Body is the temple of God. The individual
0: and
1: divine.
0: Temple of God.
1: Body is the temple of God.
0: ఎలాంటి టెంపుల్?
1: What sort of temple?
0: Permanent temple కాదు ఇది.
1: It's not ordinary.
0: Moving temple, moving temple. ఎక్కడ బాడీ పోతే అక్కడ అంతా దైవం వస్తుండాలి నీ వెంట.
1: Body is a moving temple. Wherever you go, it follows
0: ఇది
1: you.
0: పవిత్రమైన టెంపుల్
1: ఇస్ ఎ సీక్రెట్ టెంపుల్
0: దివ్యమైన టెంపుల్
1: డివైన్
0: భవ్యమైన టెంపుల్ నవ్యమైన టెంపుల్
1: న్యూ
0: ఇలాంటి టెంపుల్ పైన మనం ఎందుకు విసుగుపడాలి
1: వై షుడ్ బి డిస్గస్టెడ్ ఆఫ్ దిస్ టెంపుల్
0: కనుక ఈ టెంపుల్ యొక్క పవిత్రత మనం అనుభవించాలి
1: ఎక్స్పీరియన్స్ ది సీక్రెట్నెస్ ఆఫ్ దిస్ టెంపుల్
0: దేహం ఇచ్చినది ఎందుకు
1: వై ద బాడీ ఇస్ గివెన్
0: దేహం ఇచ్చినది ఎందుకు తెలుసా
1: యు నో వై ఇట్ ఇస్ గివెన్
0: సందులు గొందులు తిరుగుటక
1: ఈజ్ ఇట్ గో అరౌండ్ ది రోడ్స్ అండ్ బై లైన్
0: కైలాసవాసుని కన్నులారా చూచేందుకురా
1: ది బాడీ ఇస్ గివెన్ టు సీ గాడ్ హోల్ హార్టెడ్లీ ఓపెనింగ్ యువర్ ఐస్
0: కనుక మనము దేహం అనేటువంటిది పవిత్రమైన కర్మల కోసం అందించాడు భగవంతుడు
1: బాడీ ఇస్ గిఫ్ట్
0: దైవం యొక్క గిఫ్ట్
1: బాడీ ఇస్ గాడ్స్ గిఫ్ట్
0: ఈ దేహం చేతనే మనం సర్వకర్మలు కూడా పవిత్రమైన కర్మలు ఆచరించాలి
1: విత్ దిస్ బాడీ వీ కెన్ అండర్టేక్ సీక్రెట్ యాక్షన్స్
0: కర్మానుబంధిని మనుష్యలోకే
1: హ్యూమన్ సొసైటీ ఈజ్ బౌండ్ బై యాక్టివిటీ
0: ఇలాంటి యొక్క మనుష్యలోకంలో కర్మను మనం ఆచరించాలి
1: ఇన్ దిస్ హ్యూమన్ సొసైటీ హూమ్
0: ఎలాంటి కర్మలు సత్కర్మలు
1: వీ షుడ్ అండర్టేక్ గుడ్ యాక్షన్
0: సత్కర్మలు దీని సత్సంగము
1: గుడ్ యాక్షన్స్ గుడ్ కంపెనీ
0: సత్సంగం అంటే ఏమిటి
1: వాట్ ఈస్ గుడ్ కంపెనీ
0: ఏదో మంచి భక్తులతో సంఘం అనుకుంటున్నారు
1: నాట్ ఎన్ అసెంబ్లీ ఆఫ్ డివోటీస్ నో
0: సత్ బీయింగ్ ఎప్పటికీ పర్మనెంట్ అనేటువంటి దాని పేరు
1: సత్ బీయింగ్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్
0: సంగత్వాన్ని మనం పొందాలి
1: వి షుడ్ బి ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ద డివైన్
0: సత్తును మనం పొందేటప్పటికే చిత్తు మనకు వెంటనే ఉంటుంటాది
1: వెన్ వన్స్ వీ కాగ్నైజ్ దిస్ సత్ బీయింగ్ అవేర్నెస్ చిత్ అవేర్నెస్
0: ఈ సత్తు చిత్తు రెండు చేతులకి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది
1: ది కాంబినేషన్ ఆఫ్ సత్ బీయింగ్ చిత్ అవేర్నెస్ విల్ గివ్ ఆనందం ఆఫ్ బ్లిస్ సత్ ఇస్ చేంజ్డ్
0: అదే ఒక షుగర్ వంటిది అదే మధురం వంటిది అదే మాణిక్యం వంటిది అదే మధురాతిమతం
1: దిస్ బీయింగ్ సత్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ స్వీట్ ప్రెషస్ జెమ్
0: అది చక్కెర వంటిది
1: ఇట్ ఈస్ లైక్ ఎ షుగర్
0: ఎప్పటికీ ఏ నీళ్ళలో వేసినా ఏ కాఫీలో వేసినా ఏ టీలో వేసినా ఏ పాయసంలో వేసినా ఏ పదార్థంలో వేసినా ఏ పిండిలో వేసినా దానికి మధురమైనటువంటి దాన్ని అందిస్తుంది
1: యు మిక్స్ దిస్ షుగర్ దట్ ఈస్ ది బీయింగ్ ఎదర్ ఇన్ వాటర్ ఆర్ టీ ఆర్ కాఫీ
0: కాబట్టి సత్యమైనటువంటిది
1: బికాజ్ ఇట్స్ ఎటర్నల్
0: ఆ చక్కెరను ఒక తట్టు సత్ అనేటువంటి దానికి పట్టుకోవాలి
1: హోల్డ్ ద షుగర్ ఆఫ్ సత్ ఆన్ వన్ హ్యాండ్
0: చైతన్యము అది అవేర్నెస్
1: చిత్ ఈస్ అవేర్నెస్
0: ఆ అవేర్నెస్ అనేటువంటి నీళ్లను ఒక చేతిలో పెట్టుకోవాలి
1: హోల్డ్ ద అవేర్నెస్ ఆఫ్ వాటర్ ఆన్ అనదర్ హ్యాండ్
0: ఇది సత్ ఇది చిత్తు ఇది చక్కెర ఇది నీరు
1: దిస్ ఇస్ షుగర్ అండ్ దాట్స్ వాటర్
0: కానీ ప్రత్యేకంగా ఉండకూడదు
1: దే షుడ్ నాట్ బి డిఫరెంట్
0: షుగర్ అండ్ వాటర్ రెండింటినీ మిక్స్ చేయాలి
1: మిక్స్ బోత్ షుగర్ అండ్ వాటర్
0: షుగర్ కాదు వాటర్ కాదు
1: దెన్ ఇట్స్ నైదర్ షుగర్ నార్ వాటర్
0: సిరప్ మూడో పేరు వచ్చేస్తుంది
1: ఇట్ గెట్స్ థర్డ్ నేమ్
0: సత్తు చిత్తు రెండు చేతుడికి ఆనందం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది
1: విత్ ది కాంబినేషన్ ఆఫ్ ది బీయింగ్ అండ్ అవేర్నెస్ దేర్ కమ్స్ బ్లిస్ ఆనందం
0: ఈ రెండింటిని చేర్చేటువంటి ఒక విధానాన్ని మనం గుర్తించాలి
1: వీ షుడ్ ఫైండ్ ద ప్రొసీజర్ టు జాయిన్ దీస్ టూ
0: అందరి ఎందు సత్తు ఉన్నది
1: దేర్ ఇస్ బీయింగ్ సత్ ఇన్ ఎవ్రీబడీ
0: మన యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం
1: దట్ సత్ బీయింగ్ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్
0: మన దేహతత్వం
1: చిత్ స్టాండ్స్ ఫర్ బాడీ ప్రిన్సిపల్
0: ఏకత్వమే మానవత్వం
1: ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్
0: ఈ మానవత్వం అనేది కేవలం మానవత్వమే కాదు ఇది అర్ధనారీశ్వర అన్నారు
1: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్ యాజ్ సచ్
0: ఈశ్వరుని ఎందు మాత్రమే అర్ధనారీశ్వరం కాదు ప్రతి మానవుని ఎందు కూడా అర్ధనారీశ్వరం ఉంటుండాలి
1: దిస్ అర్ధనారీశ్వర హాఫ్ మ్యాన్ అండ్ హాఫ్
0: లక్ష్యము
1: దట్ టు అటైన్ దట్ ఇస్ మెయిన్
0: అది అక్షరము
1: దట్ ఈస్ అక్షర
0: అక్షరమనగా ఏమిటి అకారం అనేటువంటి ఆత్మతత్వము క్షరమనగా నశించిపోయేటువంటి దేహతత్వము
1: అక్షర ద లెటర్స్ ఆ మీన్స్ ఆత్మ క్షర మీన్స్ పెరిషబుల్
0: కాబట్టి దేహము నశించిపోయేటువంటిది.
1: బాడీ స్పిరిచువల్,
0: ఆత్మ నిరంతరము ఉండేటువంటిది.
1: ఆత్మ
0: దీనినే వర్ణిస్తూ వచ్చింది వేదము.
1: వేద ఎక్స్టోల్డ్
0: నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: వేద డిస్క్రైబ్ ఇట్ యాజ్ ప్యూర్ అన్పొల్యూటెడ్ అన్సలీటెడ్ అన్సలీడ్ ఎటర్నల్ ట్రూత్.
0: అతి నిత్యమైనటువంటి ఆత్మ అనిత్యమైన దేహంతో ఉంటుండాలి.
1: ది ఎటర్నల్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ టెంపరీ
0: బాడీ. రెండు చేరినటువంటిది అక్షరం.
1: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ ఇస్
0: అక్షరం.
1: దిస్ ఇస్ ఆండ్రోగైనస్ నేచర్.
0: ప్రకృతి
1: బాడీ ఇస్ నేచర్.
0: ఈ ప్రకృతి ఏ పార్వతి.
1: అండ్ దిస్ నేచర్ ప్రకృతి ఇస్ పార్వతి.
0: ఆత్మ ఇది ఏ శివుడు.
1: ఆత్మ ఇస్ శివ.
0: కాబట్టి శివ పార్వతుల యొక్క ఏకత్వం ఈ మానవత్వము.
1: ది కాంబినేషన్ ఆఫ్ శివ అండ్ పార్వతి ఇస్ హ్యూమన్ లైఫ్.
0: కనుక ఇది అర్ధనారీశ్వరం అన్నారు.
1: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ అర్ధనారీశ్వరం.
0: మానవత్వంలో ఎన్నో విధమైన రహస్యాలు తెలుసుకోవాల్సినటువంటివన్నీ ఉన్నాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ లాట్స్.
0: దైవత్వాన్ని తెలుసుకోవడం చాలా సులభం.
1: ఇట్స్ వెరీ ఈజీ టు నో ది డివినిటీ.
0: తెలియదు కానీ మన మనసునందు ఉన్నటువంటి దుర్భావములు దుర్యోచనలు ఇవన్నీ తీసిపారవే.
1: యూ డూ నాట్ నో బట్ వెన్ వన్స్ యూ గివ్ అప్ ది మెనోవరింగ్ మానిపులేషన్
0: దూరం చేస్తే సద్భావములు ఆవిర్భవిస్తాయి.
1: వెన్ వన్స్ యూ గివ్ అప్ నేచురలీ నోబుల్ థాట్స్ అరైజ్
0: అప్పుడు అన్ని పవిత్రమైనటువంటి కార్యములుగానే ఉంటుంటాయి.
1: దెన్ ఆల్ యాక్టివిటీ వుడ్ బి సేక్రెడ్.
0: హృదయం అనేటువంటి ఒక ట్యాంక్ లోపల
1: ఇన్ ది ట్యాంక్ ఆఫ్
0: ప్రేమ అనేటువంటి ఒక జలము నింపించమంటే
1: ఫిల్ ఇట్ అప్ విత్ ది వాటర్ ఆఫ్ లవ్.
0: సత్కర్మలు ఎందు సద్భావములు ఎందు సద్వాట్ అన్నిటి ఎందుకు ఈ ప్రేమ రసమే వస్తుంటుంది.
1: అండ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ విల్ నేచురల్ విల్ కమ్ అవుట్ ఆఫ్
0: పంచ ప్రాణములు పంచేంద్రియములు పంచకోశములు పంచ ఇవన్నీ ట్యాప్స్ వంటివి.
1: ద బాడీ హ్యాస్ గాట్ ద లైఫ్ బ్రెత్స్ ద లైఫ్ షీట్స్.
0: ఈ ట్యాప్స్ అంతా కూడా హృదయం అనేటువంటి ట్యాంక్ తో కనెక్షన్ అయి ఉంటుంది.
1: ఆల్ దీస్ ట్యాప్స్ ఆర్ కనెక్టెడ్ టు ద ట్యాంక్ ఆఫ్ ద హార్ట్.
0: ఏ ట్యాప్ తిప్పినా గానీ అక్కడ లోపల ప్రేమనే వస్తుంది.
1: యూ మే ఓపెన్ ఎనీ ట్యాప్ యూ డ్రా ద వాటర్ ఆఫ్ లవ్.
0: కనుక మనం మొట్టమొదట హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి.
1: ఫస్ట్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్ లవ్.
0: ఎందుకు ఇది ప్రేమ అక్కడే ఉంటుండదు అనుకుంటారు మీరు.
1: యూ మే సే భగవాన్ సేస్ లవ్ లవ్ ఆల్.
0: దీని పేరే అది.
1: ఇట్స్ ది వెరీ నేమ్
0: హృదయము. హృత్ ప్లస్ దయా హృదయ.
1: హృదయ హృత్ ప్లస్ దయా హృదయ.
0: అదే కంపాషన్.
1: దయా ఇస్ కంపాషన్.
0: ఈ కంపాషన్ ఆ కంపాషన్ అనేటువంటిది ప్రేమ.
1: దిస్ కంపాషన్ ఇస్ లవ్ ప్రేమ.
0: కనుకనే ఇది మ్యాన్ కైండ్.
1: వీ సే మ్యాన్ కైండ్.
0: అంతేగాని మ్యాన్ కైండ్ అంటే కైండ్ లేనిటువంటి మానవత్వమే కాదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో
0: కైండ్
1: ఇన్ దే వెన్ దేర్ ఇస్ నో కైండ్నెస్ దే కెనాట్ బి సో మ్యాన్ కైండ్.
0: ఎప్పుడు కైండ్నెస్ తో ఉంటుండాలి.
1: సో మ్యాన్ షుడ్ ఆల్వేస్ హావ్ దిస్ కైండ్నెస్.
0: కైండ్నెస్ ఏ హృదయమునకు సరైనటువంటి గుర్తు.
1: ద కైండ్నెస్ ఇస్ ఎ ట్రూ సైన్ ఆఫ్ అవర్
0: హార్ట్. కైండ్నెస్ ను మనం భంగపరిస్తేమా మనం పాపం చేసిన వారం అవుతాం.
1: వెన్ వన్స్ వి గివ్ అప్ betray this kindness will commit a sin.
0: అంటే అపకారము మనం చేయకూడదు.
1: నో వన్ షుడ్ హార్మ్ ఎనీబడీ.
0: దీనిని పురస్కరించుకునియే
1: బేసింగ్ ఆన్ దిస్
0: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడను. 18 పురాణం చదవడానికి ఎవరికి కాలం చిక్కుతుంది?
1: హూ విల్ హావ్ ఎనఫ్ ఆఫ్ టైమ్ టు గో త్రూ 18 ఎపిక్స్.
0: కనుక ఈ అన్నింటి యొక్క సారత్వం అనేటువంటిది రెండు వాక్యంలో చెప్పాడు.
1: ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ ఇస్ సెడ్ ఇన్ టూ సెంటెన్సెస్.
0: పరోపకార పుణ్యాయ పరులకు ఉపకారం చేయటమే పుణ్యము అన్నారు.
1: టు హెల్ప్ అదర్స్ ఇస్ ఎ మెరిట్.
0: కానీ ఇది కాదు దీని అర్థము.
1: ఇస్ నాట్ ద మీనింగ్.
0: పర ఉపకర ఇది మూడు పదములతో చేరి ఉంటుండాలి.
1: పరోపకార పర ఉపకర.
0: పర ఆత్మతత్వము.
1: పర ఆత్మ.
0: ఉప సమీపత్వము.
1: ఉప ప్రకారం
0: చేరడానికి ప్రయత్నం చేయి.
1: కర ఎన్ ఎఫర్ట్ టు బి నియర్
0: సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారము.
1: ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ ఆత్మ
0: ఎవరికో దానమో ధర్మం చేస్తే అది పరోపకారం కాదు.
1: నాట్ ది యాక్ట్ ఆఫ్ చారిటీ.
0: అది పరోపకారం కాదు.
1: ఇట్ కెనాట్ బి పరోపకార.
0: పర ఉప సమీపంలో పోవాలి.
1: పర గాడ్ ఉప
0: దైవత్వానికి సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారం.
1: మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ అండ్ క్లోజర్.
0: పాపాయ పరపీడనం. పరపీడనం.
1: పరపీడనం.
0: పరపీడనం.
1: పరపీడనం.
0: పర అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ పర?
0: ఏకత్వము.
1: యూనిటీ.
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా చేయటమే పీడనం.
1: To view that oneness as multiplicity is pida.
0: ఏకత్వంగా ఉండేటువంటి ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా మనం మార్చకూడదు.
1: To view that principle of unity of ఆత్మ.
0: ఏకత్వంగా ఉండేటువంటి దైవత్వాన్ని భిన్నత్వంగా మనం చేయకూడదు.
1: Consider one God as many is a sin.
0: కనుక ఇది పాపము అన్నారు.
1: This is the sin.
0: కనుక ఏకత్వాన్ని ఏకత్వంగా ఉండటమే పుణ్యము.
1: The merit lies in viewing the oneness as that.
0: అది ఏకత్వంగా ఉంచకపోతేప్పుడు పాపం అవుతుంది.
1: If we don't view like that, it's a sin.
0: కనుకని help ever hurt never అన్నారు.
1: Help ever hurt never.
0: మనం ఎప్పుడు కూడా ఉపకారం చేయడానికి చేతగానప్పుడు నోరు మూసుకుని కూర్చుంటే మంచిది. అపకారం చేయకుండా పోవటమే గొప్ప ఉపకారం.
1: If you can't help, close your mouth and sit down. Don't harm anybody at least.
0: కనుక నీవు ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపినప్పుడు నీ కుటుంబము నీ వంశము నీ యొక్క సంపద నీ యొక్క సమాజము ఈ ప్రపంచం అంతా కూడా పవిత్రమైనటువంటి రూపొందుతుంది.
1: When you lead the life following the principle of help ever hurt never, యువర్ సెల్ఫ్ యువర్ ఫ్యామిలీ ది కంట్రీ
0: ఎవరిని బాధ పెట్టినా భగవంతుని బాధ పెట్టినట్టే అవుతుంది.
1: ఇఫ్ యు హర్ట్ ఎనీబడి
0: ఎందుకంటే అందరి యందు ఉన్నటువంటి భగవంతుడే.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: అందరి యందు ఉన్నటువంటి ఏకాత్మ తత్వమే.
1: ది సేమ్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కాబట్టి ఏకం సత్.
1: Truth is one.
0: Vipra bahudha vadanti. Unnadanni aneka mandi aneka rakamga cheptu vacharu.
1: Speakers declare in a varied way.
0: Ee cup lo water undi.
1: Here there is water in this cup.
0: English vaadu ostadu idi water antadu.
1: Englishman calls it water.
0: Hindi vaadu ostadu thanni antadu, paani antadu.
1: And Hindi person calls
0: Tamil
1: it paani.
0: Tamil vaadu thanni antaru.
1: Tamilian calls it
0: paani. Sanskrit vaadu antadu.
1: Sanskrit person calls
0: Telugu
1: it water.
0: Telugu vaadu ostadu neeru antadu.
1: Telugu man calls it neeru.
0: Ee perlanta kodunu oka padarthamku pettinatuntive kaani aa bhashala yokka marpe.
1: All the names relate to the same sub matter here, basically
0: the language.
1: Divine love is in
0: everybody. It
1: will never
0: change. And
1: nobody can diminish
0: it. It
1: cannot be obtained out of
0: force. It
1: comes out of
0: source.
1: Divinity is in all.
0: ఇది అనేకత్వం కాదు.
1: ఇట్స్ నాట్ మల్టిప్లిసిటీ.
0: ఏకత్వమే.
1: ఇట్ ఇస్ వన్ అండ్ వన్ అలోన్.
0: ఇట్ ఏకత్వాన్ని మనం చింతించుకుంటూ
1: వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ వన్.
0: మన జీవితంలో ఏదో సమయం చిక్కినప్పుడు పవిత్రమైన కర్మలు ఆచరిస్తూ పోవడం చాలా ఉత్తమమైన కర్మ.
1: ద నోబ్లెస్ట్ థింగ్ ఈస్ టు అండర్టేక్ సీక్రెట్ యాక్టివిటీస్ వెన్ వీ ఫైండ్ టైం.
0: ఏ కర్మలు వదలనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు గివ్ అప్ అవర్ డ్యూటీస్.
0: ఏ సాధనలు వదలనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్
0: సాధనలు. సర్వకర్మలు ఆచరించుకో.
1: డూ ఆల్ యువర్ ప్రాక్టీసెస్.
0: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనేటువంటి భావం పెట్టుకో.
1: లెట్ ఆల్ అవర్ డ్యూటీస్ బి అన్ ఆఫరింగ్ టు గాడ్.
0: ఏది చేసినా అంతా దైవంకు అర్పితమే.
1: వాట్ ఎవర్ యు మే డూ ఇట్ ఆఫర్ టు గాడ్.
0: అంతా కూడా దైవమయంగా మారిపోతుంది.
1: దెన్ ఎవ్రీథింగ్ వుడ్ బి డివైన్.
0: దైవం లేనటువంటిది ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: అంతా దైవమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
0: నీ వెంట, నీ జంట, నీ ఇంట, నీ కంట, నీ జంట అన్నిటి ఎందుకు కూడా దైవమే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ.
0: ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్.
0: కానీ మనకు కనిపించదు.
1: బట్ యూ డోంట్ సీ.
0: కానీ మనకు చిక్కదు.
1: యూ కాన్
0: చిక్కకపోయినంత మాత్రం, నాకు కనిపించకపోయినంత మాత్రం లేదు అనడానికి వీలు లేదు.
1: యాజ్ యూ కెనాట్ సీ, యాజ్ యూ కెనాట్ క్యాచ్, యూ కెనాట్
0: డినై. నేను చెప్పాను, మన చుట్టూ గాలి ఉంది.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే దట్
0: ఆ గాలి లేకపోతే మనం జీవించలేము.
1: వితౌట్ ఎయిర్ వీ కెనాట్ లివ్.
0: కానీ ఆ గాలిని మనం చూడలేము.
1: యూ డోంట్ సీ దట్.
0: ఆ గాలిని పట్టలేము.
1: యూ కాన్ క్యాచ్.
0: పట్టకుండా పోయినంత మాత్రం,
1: as you cannot catch it,
0: chudakapoyinanta matramana
1: as you can't see,
0: enta veritanam.
1: Can you deny the presence of air?
0: Adi lekapothe manave leemu.
1: Can we live without it?
0: Kabatti unnadi panchabhutamanta bhagavat swarupame.
1: All five elements are divine.
0: Kabatti ye bhutamanu kudanu manam vyattham cheyakoddu.
1: We should not waste any one of these elements.
0: Ee bhavam cheta prati manavulu kudanu tana nitya jeevithamlo sadhana salpukuntupothe దివ్యత్వాన్ని తప్పక తాను పొందగలడు.
1: విత్ దీస్ ఫీలింగ్స్ బిహైండ్ యాజ్ ద బ్యాక్ గ్రౌండ్ ప్రాక్టీస్ విల్ బి సక్సెస్.
0: వెనుక ఉండేటువంటి కొన్ని బంధనల చేత ఆ దివ్యత్వాన్ని పొందలేకపోతున్నారు.
1: బికాస్ ఆఫ్ సమ్ బాండేజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అటైన్ డివినిటీ.
0: ఈ బాండేజ్ ఒక నెగటివ్.
1: దిస్ బాండేజ్ ఇస్ నెగటివ్.
0: ఈ లిబరేషన్ ఏ ఒక పాజిటివ్.
1: లిబరేషన్ ఇస్ పాజిటివ్.
0: కనుక దీన్ని పాజిటివ్ గా చేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ సీ దట్ ఇట్ ఈస్ పాజిటివ్.
0: లాక్ ఉంది.
1: హియర్ ఇస్ లాక్.
0: కీ ఉంది.
1: హియర్ ఇస్ కీ.
0: ఈ కీ లాక్ లో పెట్టు.
1: పుట్ ది కీ ఇన్ ద లాక్.
0: టర్న్ లెఫ్ట్ సైడ్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: ఓపెన్.
1: ఇట్ ఓపెన్.
0: టర్న్ రైట్ సైడ్.
1: టర్న్ రైట్ సైడ్.
0: లాక్.
1: ఇట్ గెట్స్ లాక్.
0: సేమ్ లాక్ సేమ్ కీ. టర్నింగ్ డిఫరెన్స్.
1: సేమ్ లాక్ సేమ్ కీ డిఫరెన్స్ ఇన్ ది టర్నింగ్.
0: కనుక మనం ఈ ప్రపంచం అంతా కూడా ఒక దైవత్వం.
1: The whole world is divine.
0: Your mind anetundi key.
1: Mind is the key.
0: Nu daivam vaipan tippu.
1: Turn Godward.
0: Positive avutundi.
1: It becomes positive.
0: Nu prakruti vaipan tippu bandhan aipothu.
1: Turn towards the world. It's bondage.
0: Dinni purushinchukoni mana eva manushyanam karanam bandham ochayo annaru.
1: Basing on this it said mind is the cause for the bondage and liberation.
0: Yenatikaina kodunu ee bandham manam tappinchukoku tappadu.
1: One day or other we should get out of this bondage.
0: Nu tappinchukokapoyinappudu adeina ninnu vadalipettipothundi.
1: Even if you are not ready to shed, it will give you up.
0: పుట్టిన ప్రతి మానవుడు కూడా గిట్టక తప్పదు.
1: ఎవ్రీ మ్యాన్ హూ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు
0: డై. చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
1: బట్ దేర్ ఇస్ వన్ వితౌట్ బర్త్ అండ్ డెత్.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
1: హి హస్ నో బిగినింగ్ నార్ ఎండ్.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: హి డజంట్ డై నార్ బోర్న్.
0: సోమును సాక్షి అయి వెలుగు.
1: హి స్టాండ్స్ ఎన్ ఎటర్నల్ విట్నెస్.
0: అతను సత్య సాక్షి అయిగా ఉంటుంటాడు.
1: అండ్ హిస్ ట్రూత్.
0: తాను పుట్టుక లేదు, చావుకు లేదు.
1: హి హస్ నో బర్త్ నార్ డెత్.
0: ఇలాంటి తత్వాన్ని మనం తప్పక మొట్టమొదట గుర్తించాలి.
1: వీ షుడ్ నో దిస్ డివైన్ ప్రిన్సిపల్.
0: దైవ ప్రేమను పొందిన వాడు సర్వుల ప్రేమకు గురి అవుతాడు.
1: ద వన్ రెసిపియంట్ ఆఫ్ డివైన్ లవ్ వుడ్ బి లవ్డ్ బై ఆల్.
0: ఆ ప్రేమకు మించినటువంటి ఒక తత్వం మరొకటి లేదు.
1: అండ్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: సో భగవాన్ సేస్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: కనుక నీవు సత్య ప్రేమల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే నీ జీవితం సార్థకం అవుతుంది.
1: వెన్ వన్స్ వీ నో దీస్ టు ట్రూత్ అండ్ లవ్ అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్. ఈ ప్రాపంచిక
0: సంబంధమైనటువంటి సుఖ దుఃఖములు సంతోషములు ప్రాప్తులు ఇవన్నీ కొన్ని పాసింగ్ క్లౌడ్స్.
1: వరల్డ్లీ అటైన్మెంట్స్ అండ్ వరల్డ్లీ లవ్ అండ్ హ్యాపీనెస్ ఆర్ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఎంతమంది ఎన్ని విధమైన సుఖములు అనుభవించారు,
1: మెనీ హ్యాడ్ మెనీ ప్లెజర్స్,
0: ఎన్ని విధమైన కష్టములు అనుభవించారు,
1: మెనీ సఫర్డ్,
0: వారేరి,
1: వేర్ ఆర్ దే,
0: కారే రాజులు రాజ్యమును కలుగరే గర్వమును తిండి పొందరి వారేది.
1: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ ద కింగ్స్ హూ రెయిన్ దేర్ కింగ్డమ్స్ వేర్ ఆర్ దే నా?
0: నిరుత సత్యప్రవుడి ధరణి హరిశ్చంద్రుడి దరభాష తనగలేదా?
1: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ ద హరిశ్చంద్ర హూ స్టూడ్ బై
0: ఎల్లలోకమున నలరాజు తన వెంట భూమిని గనుచుచున్నా?
1: అండ్ డు యు ఫైండ్ దట్ నల కింగ్ ఆన్
0: ది సేతువు గట్టే
1: బ్రిడ్జ్ ఇస్ బిల్ట్
0: అలనాటి శ్రీరాముడి ఇప్పుడు ఉన్నవాడా?
1: రామా హూ బిల్ట్ ద బ్రిడ్జ్ ఈజ్ హి దేర్ నౌ?
0: ఎందరెందరు రాజులు ఏగినారో,
1: సో మెనీ లెఫ్ట్,
0: ఒక్కరును వెంటకొని పోవరు ఈ ఉరివి స్థలము.
1: నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్
0: నీవు మాత్రం నీ రాజ్యం తనను కట్టుకోబోదువా ధర్మ హృదయ అన్నాడు.
1: ఆర్ యూ ఏబుల్ టు టేక్ దిస్ కింగ్డమ్ విత్ యూ ద వన్ ఆఫ్ ధర్మ?
0: ఎవడు దీన్ని కట్టుకుని పోయేవాడు లేడు.
1: నో బడీ విల్ టేక్ ఇట్.
0: అన్ని వదిలిపెట్టి పోయేటువంటి వాడే.
1: All should give up.
0: ఏ విధంగా పుట్టాడో ఆ విధంగానే చస్తాడు.
1: Just as we are born, we die like that.
0: వచ్చే సమయం ఎంత బట్టైనా కట్టుకుని రాడు.
1: And as time of birth, we don't give
0: our address.
1: And as we leave, we don't give our address.
0: మనం కట్టుకుని మనం ఏం అనుభవించేది?
1: What that we experience with this?
0: ఎవరెవరి ప్రాప్తానుసారం వాడు పొందుతుంటాడు.
1: Each one gets as per the deserve.
0: కానీ ఉన్నంతలో మనం దీన్ని అనుభవించాలి, పవిత్రత పొందాలి.
1: To the extent possible, we should experience and be sacred.
0: Name తేవాలి.
1: We should get a good name.
0: ఆదర్శవంతమైన వ్యక్తిగా రూపొందాలి.
1: We should be ideal individuals.
0: ఈ ఐడియల్ యొక్క వ్యక్తితే మానవత్వము.
1: The ideal life is true human life.
0: కనుకని కర్మానుబంధిని మనుష్యులోకి దీంతో బంధింపబడింది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై దిస్ ప్రిన్సిపల్.
0: ఈ మానవ దేహము పరోపకార నిమిత్తమై ఏర్పడినటువంటి దేహమే.
1: హ్యూమన్ బాడీ ఇస్ గిఫ్టెడ్ టు రెండర్ సర్వీస్ టు అదర్స్.
0: సాధ్యమైనంత వరకు నువ్వు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశపెట్టు.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
0: అది పర ఉపకార అనగా ఏమి దైవత్వానికి సమీపంగా పోయేటువంటి కార్యంలో పాల్గొను.
1: ది గ్రేటెస్ట్ హెల్ప్ ఇస్ టు టేక్ వన్ నియర్ గాడ్. పర ఉపకార
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎన్ని రకమైనటువంటి మార్గంలోనూ మనం బోధించుకోవచ్చు.
1: దిస్ డివినిటీ కెన్ బి టాట్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: గమ్యం ఒక్కటే,
1: బట్ గోల్ ఇస్ వన్.
0: ధన్యం ఒక్కటే,
1: గోల్ ఇస్ వన్.
0: ఈ గోల్ను మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ ఎయిమ్ ఎట్ దిస్ గోల్.
0: గోల్ను మర్చిపోతే మనం ఏమి జయం పొందలేము.
1: వీల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇఫ్ వీ ఫర్గెట్ దిస్ గోల్.
0: చాలా మంది పిల్లలు ఆడుతుంటారు ఫుట్బాల్.
1: మెనీ బాయ్స్ ప్లే ఫుట్బాల్.
0: ఈ ఫుట్బాల్ ను ఎంతవరకు కాలుతో కొడతారు?
1: How long can you hit with your leg?
0: ఎప్పుడు కాలుతోనే కొడుతుంటారు. అక్కడ వాడు కొడుతుంటాడు, ఇక్కడ వాడు కొడుతుంటాడు.
1: యూ జస్ట్ హిట్ ఇట్ విత్ యువర్ ఫుట్.
0: దెబ్బలు ఈ ఫుట్బాల్ కు తప్పక తప్పింది కాదు.
1: ద ఫుట్బాల్ ఈస్ బౌండ్ టు ఫేస్ ది హిట్.
0: ఎంతవరకు దీనికి తప్పది?
1: How long does it last?
0: ఫుట్బాల్ లో గాలి ఉన్నంత వరకు వాడు కొడతాడు, వీడు కొడతాడు.
1: సో లాంగ్ ది ఫుట్బాల్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎయిర్ బ్లోన్ ఇట్ విల్ రిసీవ్ హిట్.
0: అందులో గాలి పోయితే అప్పుడు చేతికించుకుంటు అందుకుంటాడు.
1: వెన్ వన్స్ దిస్ బాల్ ఇస్ డిఫ్లేటెడ్ ఇట్ విల్ బి పిక్డ్ అప్.
0: అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఒక ఫుట్బాల్ గేమ్.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ ఫుట్బాల్ గేమ్.
0: అక్కడ ఆరు మంది ఉంటారు, ఇక్కడ ఆరు మంది ఉంటారు.
1: సిక్స్ దట్ సైడ్ అండ్ సిక్స్.
0: ఈ ఆరు మంది దుర్మార్గులోకి తట్టుంటారు, సన్మార్గులోకి తట్టుంటారు.
1: సిక్స్ వికెట్ ఆన్ వన్ సైడ్,
0: సమావేశం జరుగుతూనే ఉంటుంది.
1: There's a conflict between good and wicked constantly.
0: ఈ యొక్క యుద్ధం జరుగుతూనే ఉంటుంటుంది.
1: There is war between the two.
0: ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటుంది.
1: This fighting goes on.
0: అయితే ఈ ఆరు ఎవరు?
1: Who are these six?
0: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యములు.
1: The lust, greed, avarice.
0: ఈ ఆరు మంది ఒక వైపున.
1: All the
0: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, ప్రకృతి ధర్మము.
1: The six wicked on one side, the six noble on the other side.
0: ఈ ఆరు మంది ఒక వైపున కొడుతుంటారు.
1: All the six this side and that side hit the ball.
0: అయితే
1: but
0: దీనికి గోల్ ఒకటి ఉండాలి.
1: But there is a goal one.
0: అది రెండు స్తంభములు నాటి ఉంటారు.
1: The two poles
0: అనేది రెండు స్తంభములకు మధ్యలో పోయినప్పుడు గోల్ అవుతుంది, కానీ బయట పోతే అవుట్ అవుతుంది.
1: When the ball passes off between the two ends of the goal, then you will be getting
0: it. హేమను సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య. ఈ రెండు విద్యల్లోనూ మనం మార్తేరన్నారు.
1: To be happy in this world, we should have secular knowledge.
0: అవి మనకు లిమిట్.
1: The spiritual knowledge for the other world.
0: మనం దైవపనేటువంటి గోల్ కొట్టినప్పుడు ఇది దివ్యమైనటువంటి విజయాన్ని సాధిస్తుంది.
1: These are the two goals. When you hit it, you will be successful in the game of life.
0: ఇది ధర్మ విద్య, బ్రహ్మ విద్య రెండు విద్యలకు మధ్యలో లేనప్పుడు అది అవుట్ అయిపోతుంది.
1: When it is not between these two points of the goal, it is a waste.
0: అప్పుడు ఏమవుతుంది? పునరపి జననం, పునరపి మరణం.
1: Then what happens? You'll be born again and
0: die. గోలుకు మధ్యలో పోయింది పునర్జన్మ నవిద్యతే.
1: When once you hit at the goal, you'll
0: no
1: not be
0: life,
1: born again.
0: No life, no.
1: There's no life.
0: No birth.
1: No birth.
0: కాబట్టి బర్త్ ఉన్నప్పుడు డెత్ వస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ బర్త్,
0: బర్త్ అయినప్పుడు డెత్ ఎక్కడ ఉంది?
1: విండోస్ నో బర్త్,
0: వేర్ ఇస్ డెత్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ లిబరేషన్.
0: మనకు విచారంగా ఉండదు అది.
1: ఇట్ విల్ నెవర్ బి ఎ సీడ్ అగైన్.
0: ఈ సంబంధమైనటువంటి ఒక సత్వమని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్.
0: కనుక
1: సో
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ ప్రేమమయులి.
1: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఆనంద పిపాసులి.
1: యు ఎస్పైర్ బ్లిస్.
0: ఆత్మస్వరూపులి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: ఆ భావాన్ని మీరు తప్పక అభివృద్ధి పరచుకోండి.
1: స్ట్రెంగ్థెన్ దిస్ ఫీలింగ్ మోర్ అండ్ మోర్.
0: ఐఎమ్ నాట్ మ్యాన్.
1: I am not man.
0: I am God.
1: Let's start repeating. I am not man. I am God.
0: దేహం మ్యాన్ తత్వమే కాని దేహం కాదు.
1: This manhood applies to the body, not to me.
0: మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: The human body is full of fecal matter and horrible urine. It's dirty place.
0: రోగముల ముగ్గేడు గంప.
1: Afflicted by diseases.
0: జాతసం తెల్లము బొందు దుంప.
1: It perineates like a
0: fly. మలకాగలమేగలేని కంప.
1: It's full of bones.
0: అమ్ముల మప్పు దలంప.
1: And it's full of bones.
0: నిశ్చలమని నమ్మబోకు మనసా.
1: Don't think, oh mind, the body is permanent.
0: ఈ దేహం అనేటువంటిది ఒక ఉపాధి.
1: Body is a vesture.
0: అందులో ఉన్నటువంటి ఒక చైతన్యమే మన యొక్క స్వరూపము.
1: There lies the awareness, our true form.
0: నీవు నాశరహితుడు కాదు. నాశం ఉన్నటువంటి వాడు కాదు.
1: యు ఆర్ నాట్ పెరిషబుల్.
0: నీ ఆత్మతత్వం నిరంతరం కూడా నాశరహితమే.
1: యు ఆర్ ఇమ్మోర్టల్ ఆత్మ.
0: కనుక అట్టి ఆత్మతత్వాన్ని భావించుకుని
1: హోల్డింగ్ ఆన్ టు దిస్ ఆత్మిక్
0: దేహం ఒక ఉపాధిగా నీవు విశ్వసించు.
1: టేక్ దిస్ బాడీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఉపాధి ఉపాధి.
1: బాడీ ఇస్ ఓన్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: బాడీ మైండ్ ఇన్ సెన్సెస్ ఇవన్నీ కూడా ఉపాధులే.
1: బాడీ మైండ్ ఇంటెలెక్ట్ సెన్సెస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ నెగటివ్.
0: ఈ నెగటివ్స్ ను పాజిటివ్ లోపల ఉండి అన్ని నడిపిస్తుంటుంది.
1: అండ్ ఇట్స్ ద పాజిటివ్ బిహైండ్ దట్ మేక్స్ దిస్ నెగటివ్స్ వర్క్.
0: నీవు పాజిటివ్ థాట్స్ ని డెవలప్ చేసుకో.
1: డెవలప్ పాజిటివ్ థాట్స్.
0: అప్పుడే నీవు ధన్యుడైపోతావు.
1: దెన్ యూ విల్ వర్క్ ఫర్ రిడెంప్షన్.
0: ఈ తుచ్చమైనటువంటి అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి వాటిపైన మనసు అభివృద్ధి పరచుకోవద్దు.
1: డోంట్ అలౌ యువర్ మైండ్ టు ట్రెడ్ అలాంగ్ ద ఫ్లీటింగ్ ఎఫిమరల్ మొమెంటరీ జాయ్.
0: అందరికీ శాంతి లభిస్తుంది.
1: దెన్ ఎవ్రీబడి విల్ అటైన్ పీస్.
0: ఈ శాంతిని మనం అనుకోవడమే కాకుండా మన స్వార్థం కోసం కాకుండా దేశ జగత్తు కోసం కూడా ఈ శాంతిని మనం చాటాలి.
1: లెట్ అస్ ఎక్స్పీరియన్స్ దిస్ పీస్ అండ్ షేర్ ఇన్ దిస్ వరల్డ్.
0: అప్పుడే మన జన్మం కూడా సార్థకమవుతుంది. జగత్తు కూడా పవిత్రమైపోతుంది.
1: దెన్ అవర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్ అండ్ ద వరల్డ్ వుడ్ బి హ్యాపీ.

0: ఆరోగ్యమందు.
1: ద గ్రేటెస్ట్ ప్రాస్పెరిటీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ ట్రూత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు,
1: టుడే,
0: స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క గుణగణములను ప్రకటించి ప్రచారం చేసి ఆనందించగోరే ఈ యొక్క 19వ తేదీ ప్రారంభించాము.
1: The 19th of November is set apart to look into all the matters relating to women and disseminate what is good.
0: స్త్రీలలు అనేక విధములైనటువంటి యొక్క సత్య సంస్కృతులు ఉన్నవి.
1: In women there is virtue and there is good and truth.
0: భూమి ఒక్కటే.
1: The world is only one.
0: కానీ ఎట్టి విత్తనాలు నాటుదమో అట్టి మొక్కలే అభివృద్ధి అవుతాయి.
1: The seeds that we sow, we get only plants of those seeds.
0: అదే విధముగానే తల్లి యొక్క గర్భము భూదేవితో సమానం.
1: The woman's womb is synonymous with the earth.
0: ఇందులో ఎట్టి సంకల్పములనేటువంటి యొక్క విత్తనాలను మనం నాటుకుందమో అట్టి ఫలములే మనం అందుకునేటకు సిద్ధంగా ఉంటాం.
1: What is the idea that we conceive in ourselves, that it is that comes forth from the womb.
0: మామిడి విత్తనము నాటి చేదు ఫలములు పొందలేము.
1: We cannot sow mango seeds and get some other type of fruit.
0: వేప విత్తనము నాటి మధురమైనటువంటి మామిడి ఫలములు పొందలేము.
1: We cannot sow the seeds of a neem tree and ask for sweet fruits.
0: కనుకనే తల్లి గర్భము నిరంతరము సత్య సంకల్పముల చేత సత్య భావముల చేత సత్య కార్యముల చేత నింపుకోవాలి.
1: సో ద మదర్స్ వూమ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గుడ్ థాట్స్, గుడ్ వర్డ్స్ అండ్ గుడ్ డీడ్స్.
0: అప్పుడే మనకు సత్పుత్రులు, సదాచార సంపన్నులు, సద్గుణవంతులైనటువంటి బిడ్డలు కలుగుతారు.
1: ఇట్స్ ఓన్లీ దెన్ వి గెట్ వర్చ్యుస్ అండ్ గుడ్ కండక్ట్ ఫ్రమ్ చిల్డ్రన్ హూ ఆర్ బోర్న్.
0: కానీ ఈనాడు దుర్గుణములు, దురాలోచనలు, దుస్సంగములు కలిగినటువంటి బిడ్డలు అభివృద్ధి అవుతున్నారనగా దీనికి మూల కారణము తల్లి యొక్క సంకల్పం లేని కారణం.
1: The ideas of the mother are responsible for the children who are either good or bad, and today there are children who are full of bad thoughts and wicked inclinations.
0: పూర్వము ఆర్యాంబాని గొప్ప గుణవంతురాలుండేటువంటి
1: Aryamayi was a very good woman.
0: Ame Kerala desamu lopala Kaladi anetundi intlo undedi. Kerala desam Kaladi.
1: She was in Kaladi in Kerala. She was born there.
0: Ame nirantaram kodunu daivachintane chestu daivakaryamulu yende nimagulai undetundi vaaru.
1: She was always thinking of God and doing the actions relating God's word.
0: దీని తత్ఫలితంగా ఆమె పవిత్రమైన గర్భమునందు జగద్గురువైన శంకరాచార్యులు వారు జన్మించారు.
1: As a consequence of a good idea, Shankaracharya was born to her.
0: శంకరాచార్యులు ఇంతటి గొప్ప మహాగురువు కావడానికి కారణము తల్లి యొక్క సంకల్పములే దీనికి మూల కారణం.
1: For Shankaracharya to become a great guru, the mother's ideas were the cause for it.
0: వివేకానంద కాని, రామకృష్ణ పరమహంస కాని వీరందరూ కూడాను ఈ తల్లి యొక్క సంకల్పం చేతనే వీరు ఇంతటి గొప్పవారిగా తయారయ్యారు.
1: Either Ramakrishna or Vivekananda are what they are because of the ideas of their mother.
0: పుత్రి దేవి మీకు తెలిసినటువంటిదే. ఆమె నిరంతరం కూడాను దైవ చింతన లోపల కాలం గడుపుతూ వచ్చేటువంటిది.
1: You all know Puttali Devi. She was all the time thinking of God.
0: ఆమె ఒక వ్రతమును నిరంతరము ఆచరిస్తూ ఆ వ్రతం పూర్తి అయినప్పటికి కోకిల గానం కాడాలి.
1: She was undertaking a vow, and after the finishing of the vow, she waited for the cuckoo to sing.
0: ఆ యొక్క కూతలు వినక తాను ఏమాత్రము భుజించేటువంటిది కాదు.
1: Till she heard the singing of the cuckoo, she would never partake of food.
0: కానీ ఎంతసేపు అయినప్పటికీ తల్లి భుజించక ఆ విధంగా ఉండటము కుమారుడు చూడలేకపోయాడు.
1: So the son could not bear the mother keeping fast till she heard the cuckoo sing.
0: Kani aa pillavade inti velukuku velli కోకిల కూచినట్టుగా కూచి, అమ్మ కోకిల కూసింది, ఇంక మీరు భుజించవచ్చును అని ప్రార్థించాడు.
1: So the son went inside and imitated the singing of the cuckoo, went to the mother and said, "Mother, you can now partake of food."
0: అప్పుడు తల్లికి చాలా దుఃఖం కలిగింది.
1: Then the mother felt very sad.
0: నా గర్భములో ఇలాంటి అసత్యవాది ఆ జన్మించటము.
1: You have born in my womb. Have you become a person who tells
0: lies? భగవంతుడా, నేను ఏ పాపం చేశాను?
1: Oh God, what sin have I committed?
0: కనుక నాకు ఇలాంటి పుత్రుడు కలగడానికి నా పాపమును పరిహారం చేయమని.
1: So to have given birth to such a boy, please God forgive my sins.
0: చాలా విలపించింది.
1: She felt very sad and cried.
0: ఈ విలాపము చూచి కుమారుడు దుఃఖించి, నా తల్లికి నేను ఇంత శ్రమ ఇచ్చింది కదా అని విచారించాడు.
1: Seeing the state of his mother, the sad state of his mother, the son felt very sad that he had given so much trouble to her.
0: అప్పటి నుంచి నేను ఇకపైన అసత్యమే ఆడను అనేటువంటి ప్రతిజ్ఞ చేశాడు కుమారుడు.
1: Then from then onwards he promised himself that he would never tell a lie.
0: ఆనాటి నుంచి సత్యము తప్ప అసత్యం ఆడేటువంటి వాడు కాదు.
1: From that day onwards he spoke only the truth and truth alone.
0: కనుకనే తల్లుల యొక్క శిక్షణ కూడాను కుమారులకు అత్యవసరము.
1: So the training from the mother is very essential.
0: తప్పులు చేసినప్పుడు తల్లి శిక్షించి అతన్ని మందలించి సరైన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: The mother should try very hard to correct the son when he commits a mistake.
0: తప్పులు చేశాడు కదా అని పిల్లవాడిని క్షమించకూడదు.
1: She should not forgive the son for having committed an error.
0: కనుకనే తప్పుకు తగినటువంటి శిక్ష మంచికి తగినటువంటి ఫలితమును తల్లి యొక్క చేతిలోనే ఉంటుంది.
1: To punish if he has done wrong and to reward him if he has done good is the task of the mother.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తల్లి సంకల్పాలను అనుసరించి మున్ముందు మంచి చెడ్డలుగా మారుతున్నారు.
1: It's because of the ideas and the will of the mother, the son changes either for the good or the bad.
0: ఒక చిన్న ఆదర్శము.
1: One small example.
0: పూర్వము రంగూన్ యుద్ధం అయిన తర్వాత
1: After the Rangoon War,
0: అందరినీ కోల్పోయి తల్లి ఒక కుమారుడు ఏదో ఒక విధంగా మెడ్రాస్ చేరారు.
1: One mother and son, after everything was lost, reached Madras.
0: కాని వారికి ఉండడానికి ఇల్లు కాని తినడానికి తిండి కాని ఎక్కడ లభించలేదు.
1: They had no shelter over their heads, no food to eat.
0: తల్లి ఇంటింటికి పోయి బిచ్చం తేవటము, కుమారునికి కొంత పెట్టడము, తాను కొంచెం భుజించటము.
1: The mother would go asking for alms house to house, give most of it to her son and partake of a little to herself.
0: ఒక్కొక్క దినము ఈ యొక్క ఆహారం చికెన్ దినము కుమారుడికి మాత్రమే పెట్టి తాను పస్తుపడి ఉండేటువంటిది.
1: వన్ డే వెన్ షీ డి నాట్ గెట్ మచ్ ఫుడ్ షీ గేవ్ ఎవ్రీథింగ్ టు హర్ చైల్డ్ అండ్ షీ ఫాస్టెడ్.
0: ఈ విధంగా కుమారుడి యొక్క సుక్షేమం నిమిత్తమై తల్లి అనేక బాధలు పడుతూ వచ్చింది.
1: ఫర్ ద సేక్ ఆఫ్ ద వెల్ బీయింగ్ ఆఫ్ అ సన్ షీ పుట్ హర్ సెల్ఫ్ టు అ లాట్ ఆఫ్ డిఫికల్టీస్.
0: తల్లి దినదినమునప్పుడు క్షీణించిపోతూ వచ్చింది.
1: ద మదర్ గాట్ ఇమాషియేటెడ్ డే టు డే.
0: కుమారుడు చెప్పాడు.
1: దెన్ ద సన్ సెడ్,
0: తల్లి నీవు భుజించుక నాకు మాత్రమే వడ్డిస్తున్నావు.
1: Why you are not eating and you are giving to me the food alone?
0: సరికాదు సరికాదు అని.
1: This is not correct.
0: ఎంతనో ప్రార్థించాడు.
1: He prayed to the mother.
0: రేపటి నుంచి నేనే బిచ్చానికి పోతానన్నాడు.
1: So because you do not take the food, mother, I will go myself tomorrow and ask for alms.
0: కుమారుడు బిచ్చవెత్తటము తల్లి కన్నా చూడలేదు.
1: The mother could not stand the child going and asking for food.
0: అట్టి మదర్ యొక్క హృదయము కరిగిపోయింది.
1: So the mother's heart melted.
0: నాయన, నీవు పోనక్కర్లేదు, నేనే దీన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాను.
1: Dear son, you need not go. I will go myself and try.
0: నీవు బిచ్చబెట్టడం నేను సహించలేను, భరించలేను.
1: I just cannot see you going and asking for alms.
0: ఒకనాడు చాలా బలహీనమైపోయింది.
1: She became very weak one day.
0: కుమారుడు బిచ్చానికి వెళ్ళాడు.
1: The son went for alms.
0: ఒక పెద్ద ఆఫీసర్ ఇంటికి వెళ్ళాడు.
1: He went to a big officer's house.
0: ఆ ఆఫీసర్ వరండాలో ఈజీ చైర్ పైన కూర్చున్నాడు, పేపర్ చదువుతున్నాడు.
1: The officer was sitting on the veranda on an easy chair.
0: అయ్యా, నాకు ఆకలి ఆకలి ఆకలి అని రోదు పట్టాడు.
1: And the son cried out, "Oh sir, we are hungry, we are hungry."
0: అప్పుడు ఈ ఆఫీసరు, నాయన కూర్చో ఇక్కడ, నేను తెస్తాను ఒక ఆకులో నీవు భుజించి పోమన్నాడు.
1: Then the officer said, "Dear one, sit here. I will bring the food."
0: అప్పుడు ఆ బిడ్డ చెప్పాడు, లేదు లేదు, నేను ఈ అన్నాన్ని నా ఇంటికి తీసుకుని పోవాలి.
1: No, I have to take this food to the house.
0: అప్పుడు ఆఫీసర్ అనుకున్నాడు, అరే వీరికి ఆకలేమి లేదు, నిజంగా ఆకలే ఉంటుంటే దీన్ని తీసుకుని ఇంటికి ఎందుకు వెళ్ళాలి.
1: Oh, you surely are not hungry where you sow. You would have eaten this here and not taken it to your house.
0: ఈ మాటలు చెప్తూ ఉండగానే పిల్లవాడికి తల తిరిగింది, పడిపోయాడు.
1: As soon as he heard these harsh words, the boy felt giddy and fell down.
0: పడిపోయి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
1: And then he was talking something as he fell down.
0: ఈ ఆఫీసర్ తన చెవిని తన యొక్క నోటి దగ్గర పెట్టి విన్నాడు ఏమి చెప్తున్నాడు అని.
1: Then the officer came close to him and tried to hear what he was saying.
0: అయ్యా అధికారి, మొదలు నా తల్లికి.
1: Oh, officer, first it is for my mother.
0: తరువాత నేను తింటాను.
1: And it's afterwards my
0: son. అని స్వరం రానటువంటి దీంతో దీనంగా చెప్తున్నాడు.
1: Even when the voice was very faint, he was
0: మొదలు అమ్మకు అమ్మకు అమ్మకు.
1: First it is for my mother.
0: అమ్మకు అమ్మకు అని చెప్తూ ప్రాణం విడిచాడు.
1: And saying so, he died.
0: అనగా అలాంటి కుమారుడు ఈనాడు ఎక్కడైనా కనిపిస్తారా?
1: Such type of sons, can we see them today?
0: తల్లి ఆకలి నిమిత్తమై కుమారుడు తన ప్రాణాన్ని కూడా అర్పితం చేశాడు.
1: For the sake of the hunger of his mother, the son was prepared to give up his life.
0: అలాంటి ప్రాచీనపు యొక్క సంస్కృతులు ఈనాడు అభివృద్ధి పరచాలి.
1: The traditions of the olden times, we have got to resurrect them today.
0: అట్టి తల్లులు కాని అట్టి కుమారులు కాని ఈనాడు ఎక్కడ కూడా లభించటం లేదు.
1: We cannot see such a type of mother or such a son today.
0: ఇది కలి ప్రభావమే కాకుండా విద్యా ప్రభావం కూడా దీనికి కొంచెం తోడుగా వస్తుంది.
1: It is not only because of the Kali age, but because of the educational system today.
0: ఈనాటి చదువులన్నీ కూడా కేవలము పొట్టకూటి నిమిత్తమై చదివేటువంటి చదువులే.
1: Today's education seems to be only for a livelihood.
0: సమాజము కుటుంబము దేశము యొక్క క్షేమాన్ని హృదయంలో ఏమాత్రము సంకల్పించటం లేదు.
1: They do not have the feelings in the heart for the nation, for the world and for their own country.
0: మొట్టమొదట తన కుటుంబ క్షేమాన్ని దృష్టి ఎందుకోవాలి.
1: First you must think of the welfare of the family.
0: కానీ అట్టి దృష్టియే వీరి ఎందుకు కనిపించటం లేదు.
1: But today we cannot see such type of thoughts.
0: ఒకానొక సమయం లోపల తల్లి చాలా శిక్షించి బిడ్డలను పోషిస్తూ వచ్చేటువంటిది.
1: One mother was very very strict with her children and that's the way she was bringing them up.
0: ఆమె దగ్గర యదా రాజా తదా ప్రజా అని, యదా అధికారి అదా సేవకురాలు.
1: So how is the one who rules, so is the subject. That's what
0: అట్టి పవిత్రమైన హృదయం గల తల్లి దగ్గర పవిత్రమైనటువంటి ఒక సేవకురాలే చేరింది.
1: So to that mother who was very pure in heart came a person, was a worker.
0: Aame peru Rambha.
1: A worker came, her name was Rambha.
0: Atti aa Rambha sevakuralainatunte ame pillalu chaala jagrataga kaapaadutu vacheetundi.
1: So that Rambha who was serving looked after the children with love and care.
0: Oka dinamu,
1: one day
0: Gandhi parigetti vachadu.
1: Gandhi came running.
0: Rambha, Rambha, నాకు చాలా భయంగా ఉంటుండది అన్నాడు.
1: Rambha, I'm very afraid.
0: అప్పుడు ఆమె దగ్గరికి పిలిచి, నాయన నీకెందుకు భయము?
1: Oh, she called him to her and then said, child, why?
0: సర్వశక్తుడైనటువంటి రామచంద్రుడు ఉండగా నీవెందుకు భయపడతావు?
1: Why you afraid when God, the all protected, is with us?
0: కనుకనే నీవు ఎప్పుడు భయం వస్తుందో అప్పుడు రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామాన్ని స్మరించమని చెప్పింది.
1: So whenever you're afraid, my child, recite the name Ram, Ram, Ram.
0: ఇదే రామనామాన్ని కడపటి ప్రాణం విడిచేంత వరకు కూడాను గాంధీ స్మరిస్తూ వచ్చాడు.
1: The same name of Rama, Gandhi started chanting till the end of his life.
0: కనుక ఈనాడు అట్టి సేవకులు ఎక్కడైనా మనకు లభిస్తారా?
1: Can we see such type of workers or servants today?
0: ఆనాడు అట్టి తల్లులు అట్టి సేవకురాళ్ళు అభివృద్ధిగా ఉండటం చేతనే పిల్లలు సద్గుణవంతులైపోయి సదాచారవంతులైపోయి సన్మార్గంలో నడుచుకుంటూ వచ్చారు.
1: It's because there were such mothers, such those who served, that women were very virtuous and they prospered.
0: ఇంకా మీకు తెలుసును, ఈశ్వర్ చంద్ర దయాసాగర్.
1: You know, విద్యాస్ చంద్ర దయాసాగర్. విద్యాసాగర్
0: ఆయన చాలా బీదవాడు.
1: హి వాస్ అ వెరీ పూర్ మ్యాన్.
0: తల్లి కూడా ఎట్టి శక్తి లేనటువంటిది.
1: ద మదర్ ఆల్సో డి నాట్ హ్యావ్ మచ్ టు గివ్.
0: కానీ తాను ఏదో విధంగా కొంచెం సంపాదించి బిడ్డకు పెట్టేది, తాను మిగిలితే తినేటువంటిది.
1: Somehow she used to get something for her son and the remaining part she would take it.
0: ఆ విధంగా కాలం గడుపుతూ పిల్లవాడిని పోషిస్తూ వచ్చింది, చదివిస్తూ వచ్చింది.
1: She spent her time this way. She started to take care of her son and
0: ఆ తల్లి హృదయం లోపల పవిత్రమైన భావాలు ప్రవేశించాయి.
1: In the mother's heart there were pure thoughts.
0: నా జీవితం నాకు అక్కర్లేదు, నా కుమారుడు శాంతి జీవితంగా పవిత్రమైనటువంటి జీవితంగా గడపాలని ఆశించింది.
1: I am not so anxious about my life. I wish my son to live virtuously and happily.
0: రాత్రి పూట కలకత్తా లోపల స్ట్రీట్ లైట్స్ దగ్గరికి పోయి పిల్లవాడు చదివేటువంటి వాడు.
1: In Calcutta, during nights in the street lights, this child would go and study.
0: ఆ విధంగా చదివి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
1: He studied in that fashion and became an eminent man.
0: పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివాడు.
1: He studied post graduate.
0: ఇది అయిపోయేటప్పటికి ఉద్యోగానికి ప్రయత్నం చేశాడు.
1: And after he finished it, he tried for a job.
0: ఉద్యోగం లభించింది.
1: He got a job.
0: ఆ ఉద్యోగం చేస్తూ చేస్తూ ఆనాడు చాలా తక్కువ జీతములు.
1: He used to do the job and in those days the pay was very less.
0: ఆ తక్కువ జీవితంతోనే తల్లిని తాను పోషించుకోబడుతుండేటువంటి వాడు.
1: Within that small emolument he used to take care of his mother and himself.
0: ఒకనాడు తల్లి ఎక్కడో తిరునాళ్ళకు పోవాలని ఊరి వారందరూ కూడా కలకత్తాలో తిరునాళ్ళకు పోతున్నారు.
1: So the mother desired that she should go for some mela because everyone in the village was
0: going to. తల్లి కూడా పాత చీర కట్టుకుని ఆమె కూడా తిరునాళ్ళకు దేవుని దర్శనం కోసం పోయింది.
1: So the mother had to wear a sort of an old sari and she joined the people who were going on that pilgrimage.
0: అప్పుడు ఈ దృశ్యాన్ని చూచాడు.
1: He saw the sight.
0: తల్లి చూచి, అమ్మా నీవు ఈ విధమైనటువంటి దుస్తులతో తిరునాళ్ళకు పోవటము నాకు చాలా కష్టంగా ఉంది.
1: మాదర్ యు గోయింగ్ దిస్ టైప్ ఆఫ్ సారీ, ఐ డు నాట్ లైక్ ఇట్, ఐ ఫీల్
0: బ్యాడ్. సరైనటువంటి దుస్తులు నీవు తీసుకో.
1: ప్లీజ్ వేర్ ద ప్రాపర్ క్లోత్స్.
0: నా జీవితం అంతా కూడా నీకే అర్పితం చేస్తాను.
1: ఐ షాల్ ఆఫర్ మై హోల్ లైఫ్ టు యూ
0: అని ఆయన సాయంకాలం వెళ్ళాడు, మంచి చీరలు తీసుకుని వచ్చాడు.
1: సో దట్ వెరీ ఈవినింగ్ హీ వెంట్ అండ్ బాట్ ఎ నైస్ సారీ.
0: మరి ఒక దినం సాయంకాలం వెన్నెలలో కూర్చొని ఇద్దరు సంభాషణ చేస్తున్నారు.
1: One day in the evening both mother and son were talking to each other.
0: Amma nee avishtrayamo telipithe tappaga nen dani nerveristanu naa shakti kolladi annadu.
1: Mother, if you tell me your desire I shall try to fulfill it to the best of my effort.
0: Nayana naaku oka korika unnadi annadi.
1: Child, I have one desire.
0: Emiti aa korike?
1: What is that?
0: Mana village prajalanta kodanu neeru lekunda చాలా దూరం వెళ్లి ఆ నీరుని తెచ్చుకుని తాగుతున్నారు, వారు పడేటువంటి అవస్థను నేను చూడలేకుండా ఉన్నాను.
1: ద పీపుల్ ఆఫ్ దిస్ విలేజ్ గో లాంగ్ వే టు ఫెచ్ వాటర్, దేర్ ఇస్ నో వాటర్ ఇన్ దిస్ విలేజ్, ఐ కెనాట్ బేర్ టు సీ దెమ్ సఫరింగ్ సో.
0: కానీ మనకు ఒక పల్లె లోపల ఒక బావిని త్రవ్వించటమో లేక బోర్ వెల్ వేయటమో నీవు చేస్తే నాకు చాలా సంతోషం అన్నాడు.
1: ఇఫ్ యూ కెన్ ప్లీజ్ గెట్ అ బోర్ వెల్ బోర్డ్ అండ్ అ వెల్ ఐ షుడ్ బి సో హ్యాపీ.
0: ఈ పిల్లవాడు బోర్ వెల్ వేశాడు.
1: This boy got a bore well jug.
0: Chakkani neeru vachi prajalakantarki dahana teechadu.
1: Clear water came out of it and all the people there were so satisfied.
0: Appudu talli cheppindi, nayana naaku chaala aanandanga untundali.
1: And then the mother said, son, I am so happy.
0: Dahame pranamainatundi.
1: So the thirst
0: neere prana samanamu.
1: Thirst has been quenched and that is what is so
0: blessed. ఈ ప్రజలకు అందించడము నాకెంతో ఆనందంగా ఉంటుండాలి. నీవు నా కుమారుడు పుట్టినందుకు ఈ సత్కార్యం చాలా గొప్పదిగా ఉంటుండాలి.
1: ఐఎమ్ సో హ్యాపీ దట్ యు హావ్ క్వెన్చ్డ్ ద థర్స్ట్ ఆఫ్ దీస్ పీపుల్ అండ్ యు హావ్ డన్ సచ్ ఎ గుడ్ డీడ్ యాస్
0: మై సన్. మరి ఒక దినము ఇది పాత చీర కుట్టుకుంటూ కూర్చొని ఉండినది తల్లి.
1: వన్ డే షీ వాస్ వేరింగ్ ఎన్ ఓల్డ్ సారీ స్టిచ్డ్ ఆల్ ఓవర్.
0: కుమారుడు ఆఫీస్ నుంచి వచ్చాడు 5 గంటలకు.
1: ద సన్ కేమ్ అట్ 8 o'clock ఫ్రమ్ ది ఆఫీస్.
0: అమ్మా నీకు ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా అని ప్రశ్నించాడు.
1: Mother, don't you have any other?
0: Nayana, naaku marokati chinna korika untundalenna.
1: Son, I have a small desire.
0: Mana gramamlo ni chinna chinna pillalandaru kudanu chaduvukovadanikani inko gramaniki velli chaala shravapadi nadchukoni vastunnaru.
1: Children from our village go to other villages. They take so much of trouble for going there to the school.
0: Aa dushyanni nenu chudalekapothunnanu.
1: I am unable to see that sight.
0: Kaanaka mana gramamlone oka chinna badini నిర్మించు అన్నది.
1: Could you please build a small school in our village?
0: సరే, తనకు వచ్చేటువంటి జీతంలోనే చాలా వరకు తాను మిగిలించుకుని ధనమును ఏమాత్రమూ దుర్వినియోగం చేయకుండా పోషించుకుంటూ వచ్చాడు.
1: So with a small pay that he was getting, he tried to set apart something and got a school built in the village.
0: Chinna school kattinchadu.
1: A small school was built.
0: Aa school lokala pillalandaru chaala navutu aadutu paadutu aanandanga kaalam gadutu vacharu.
1: So the children in that village would sing and dance and were very happy.
0: Ee drushyane thalli kuda choochindi.
1: And the mother saw the sight.
0: Nayana, idi maroku upakaram. నాకు కాదు, మన గ్రామం కాదు, ఇది దేశానికి ఒక విధమైన ఆదర్శంగా కనిపిస్తుంది.
1: This has become an illustrious example for the whole nation.
0: కనుక నీవు చాలా ధన్యుడు అయిపోయినావు నాయన, నా గర్భంలో పుట్టినందుకు అని ఆనందించింది.
1: So she became very happy that the son had achieved such a great thing.
0: ఈ విధంగా కాలం గడుపుతూ ఉండగా
1: So when they were spending time
0: మరీ ఒక దినం ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికే చాలా బాధగా ఉండేది తల్లి.
1: When he came back from the office, he saw his mother in a very bad state.
0: Amma, enduku ninna varaku chaala aanandanga undinave, ee naadu deeniki kaaranam emiti ani prashninchadu.
1: Mother, till yesterday you were so happy, why are you now downhearted?
0: Nayana, neeru andinchavu, school kattinchavu, kaani ee pillalu sareinatundi sthitilo leka anarogyavantulaipoyi chaala kashtapadutunnaru.
1: You got a well dug, you got a school built, but I see the children over here are not healthy.
0: కనుక వీరికి ఏదైనా ఒక విధమైన వైద్యశాలను నిర్మించమని చెప్పింది.
1: సో ఇఫ్ యూ కుడ్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ అ హాస్పిటల్ బిల్డ్ ఇట్ వుడ్ బి వెరీ గుడ్.
0: చిన్నది ఒక వైద్యాలయం కట్టించారు.
1: హీ బిల్ట్ ఎ వెరీ స్మాల్ హాస్పిటల్.
0: ఇది ఒక డాక్టర్ ఒక నర్సు ఉండేటట్టుగా పెట్టాడు.
1: దేర్ వాస్ ఓన్లీ వన్ డాక్టర్ అండ్ వన్ నర్స్.
0: ఈ విధంగా చేసినప్పుడు తల్లి మరింత ఆనందం అయిపోయింది.
1: అండ్ ద మదర్ వెన్ హీ డిడ్ దిస్ హీ డిడ్ కుడ్ నాట్ కంటైన్ హర్ జాయ్.
0: ఇది ఎందుకోసం మీకు చెప్తున్నానగా, తల్లి యొక్క సంకల్పాలు ఉత్తమమైన సంకల్పాలుగా ఉంటుంటాయి.
1: Why I am telling you this is because the mother has got pure thought.
0: ఆ సంకల్పాలు మనము పరిపూర్ణం గావించుకునే నిమిత్తమై మనం ఆమె గర్భంలో పుట్టామని సంకల్పాన్ని దృఢం చేసుకోవాలి మనం.
1: We have got to fulfill the pure thoughts of the mother and tell ourselves that we have been born for that.
0: తల్లి గర్భం నుండి పుట్టి తల్లి గర్భమునకే కొన్ని దుఃఖం కల్పించేటువంటి ఆటలు మనం ఆడకూడదు.
1: We should not do acts having been born to a pure mother.
0: ఇది ఏ రకంగా ఈ దేహం యొక్క సంబంధమైనటువంటి దీంతో చక్కగా జరిగింది.
1: So that which was related to this body, well, things happened very well.
0: నేను పైన భోంచేస్తూ ఉన్నాను.
1: I was eating upstairs.
0: అప్పుడు గృహం అమ్మాయి పైకి వచ్చింది.
1: గృహం అమ్మాయి
0: ఈ దేహమునకు తల్లి.
1: Grihamamma came upstairs. She was the mother to this body.
0: Yem inaadu paiku vachavamma annanu.
1: Why have you come up, mother? I said.
0: Meer bhoncheyandi tarvata nenu cheptanu annanu.
1: You eat. Then afterwards I will say, she said.
0: Bhojanam aina tarvata.
1: After finishing my food.
0: Swami, mana palle chaala kugramam.
1: Our village is a very very small one.
0: Ikkada vaidyame lekunda chaala baadha padutunnaru.
1: There's absolutely no medical facilities
0: here. Tanula chantipidini ettukoni bukkapattanam parigettunnaru.
1: And because of that many people go to bukkapattanam.
0: Vaadu nadachaleka kruchoni aneka samala padutunnaru.
1: They cannot walk the distance though they sit and they suffer a lot.
0: Appudu nenu cheppanu.
1: Then I said.
0: Ledu ee gramamlo nenu oka hospital kattistanu annaru.
1: I said in this village I'll get a hospital built.
0: అప్పుడు మొట్టమొదట చిన్నది కట్టించాను.
1: సో ఇన్ ద బిగినింగ్ ఎ స్మాల్ హాస్పిటల్ వాస్ బిల్ట్.
0: తరువాత ఒక దినము పైకి వచ్చింది ఆమె.
1: దెన్ ఎ బిగ్ హాస్పిటల్ బికేమ్.
0: స్వామి, మీరేమి అనుకోకూడదు, నాకు రెండో కోరిక ఒకటి ఉండాలి, మీరు తీర్చాలని.
1: దెన్ షీ సెడ్ స్వామి డోంట్ థింక్ అదర్వైజ్ ఐ హావ్ గాట్ ఎ సెకండ్ డిజైర్.
0: మీకు కోరికలు వచ్చినాయా అని నేను మందలించాను.
1: Then I became a little strict and I asked, why you got another
0: thing? Inni vela mandi vastunte vaari korikalanta teerustunnave, naa korika matram enduku teerchakoodadu?
1: So many hundreds and thousands are coming to you. You're fulfilling their desires. Why can't you? Why can't you fulfill my desire? What is yours? I asked.
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: Then she said,
0: మన గ్రామంలో ఎక్కడ చూసినా కానీ నీరు లేకుండా అంతా ఎండిపోతున్నాయి.
1: In our village there's absolutely no water. Everything is getting dried up.
0: ఏం కావాలన్నాను.
1: What do you want?
0: మన గ్రామంలో ఒక చిన్న బావిని త్రవ్వించండి అని.
1: In our village please get a well dug.
0: చిన్న బావిని త్రవ్వించాము.
1: దెన్ ఐ గాట్ ఎ వెల్
0: మన మందిరంలోనే త్రవ్వించాను.
1: ఇట్ వాస్ రైట్ ఇన్
0: గ్రామం. జనం అంతా కూడా ఇక్కడికి వచ్చి నీరు తీసుకుని పోయేటువంటి వారు.
1: ద పీపుల్ ఆఫ్ ద విలేజ్ ఆల్ ఆఫ్ దెం వుడ్ కమ్ టు దిస్ విలేజ్ అండ్ టేక్ వాటర్.
0: అప్పుడు ఆమె చేరి మూడో దినం వచ్చి, స్వామి నేను చాలా ఆనందంగా ఉంటున్నాను అన్నది.
1: Then she came the third time and said, Swami, I am very, very
0: happy. మరొక్కటి మాత్రం నాలో ఉంటుండాలి.
1: But there is still one desire.
0: ఈ కోరికలకు ఒక ఆదుపే లేదు.
1: For desires, there is absolutely no end.
0: కనుక మన చిన్న చిన్న పిల్లలందరూ కూడాను చదువుకోవటానికని బుక్కపట్నం వెళుతున్నారు.
1: All the little children are going to Bukkapatnam to
0: study. వాడు నడవడానికే శక్తి లేనటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నాడు.
1: They do not have the strength even to walk.
0: కనుక మన స్కూల్లో ఒక చిన్న పిల్లలకంతా కూడాను ఒక స్కూల్ కట్టించండి అనింది.
1: So please get a school built in this village.
0: కట్టించాను.
1: I got it built.
0: అప్పుడు చాలా సంతోషించింది.
1: Then she felt very happy.
0: ఇంకా నాకు చాలు స్వామి ఈ కోరికలు అనింది.
1: Then she said enough Swami, all my desires are fulfilled.
0: అనగా ఆనాడు చిన్న స్కూలే కట్టించినప్పుడు ఈనాడు పెద్ద యూనివర్సిటీగా మారిపోయింది.
1: సో దట్ లిటిల్ స్కూల్ నౌ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్.
0: చిన్న విత్తనమే పెద్ద వృక్షంగా మారిపోతుంటది.
1: ఇట్ హస్ బికమ్ ఎ బిగ్ యూనివర్సిటీ. ఎ స్మాల్ సీడ్ కెన్ బికమ్ ఎ బిగ్ ట్రీ.
0: పూర్వం అంత చిన్న హాస్పిటల్ కట్టించినటువంటిది.
1: ఎర్లియర్ దిస్ ఎ స్మాల్ హాస్పిటల్.
0: హాస్పిటల్ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీగా మారిపోయింది.
1: That small hospital has become the super speciality today.
0: Anadu edo chinna bore vello oka chinna baavino vesi neeru ippistunnatundi vaanni ee naadu mana jillaku antakudunu pipes veyinchi chakkani neeru andincharu.
1: In those days when only a bore well and a well was there, today I have been able to supply them water.
0: Kanukane talli sankalpamulu uttamainappudu kumaru yokka sankalpam kuda uttanga untuntayi.
1: So the thoughts and the deeds of the son are due to the
0: తగినటువంటి శక్తి సామర్థ్యములు కూడాను చేకూర్చుకుంటాయి.
1: So he gets the strength and the power to do these things.
0: భారతదేశం యొక్క పవిత్రత ఎవరు కూడాను సరిగా గుర్తించలేరు.
1: Nobody has been able to understand the power and the purity of the mother.
0: కానీ సత్సంకల్పంలో మానవునియందు కలిగినప్పుడు అది తప్పక పవిత్రమైనటువంటి అభివృద్ధికి వస్తుంది.
1: So we ask for wealth and for power.
0: అది చాలా బలహీనత.
1: That's weakness, mental weakness.
0: మంచి చేయాలని నీవు సంకల్పించుకుంటే తప్పక అది జరిగిపోతుంది.
1: If you resolve to do something good, always
0: నీ సంకల్ప బలమే దీనికి తగినటువంటి శక్తిని అందిస్తుంది.
1: The power of your thoughts will give you the sufficient
0: strength. సచిదేవి చైతన్యం తీసుకుని పడి.
1: So one day సచిదేవి took Chaitanya.
0: అప్పుడు పవిత్రమైన క్షేత్రానికి వెళ్ళాడు.
1: So they built a very pure.
0: అప్పుడు చూచాడు.
1: He saw.
0: ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంకు వెళ్ళాడు.
1: Where have we gone? I've gone to the temple.
0: చైతన్యమూర్తిని దర్శించాడు.
1: He saw చైతన్యమూర్తి.
0: దర్శించి, స్వామి నాకు ఏమీ అక్కర్లేదు.
1: He saw him and I said, Swami, I don't want anything.
0: నీవు జగత్ పాలకుడు.
1: You are the one who redeemed
0: the world. పాలకుడు.
1: You will redeem everybody.
0: ప్రాణనాథుడు.
1: You are a great one.
0: జీవనాథుడు.
1: You give life.
0: దేహనాథుడు.
1: And you protect the body.
0: అన్నింటినీ నీవు పోషించగలవు.
1: You are able to foster everything.
0: కానీ నాకు ఈ దేహ వాంఛ లేదు.
1: But I do not have the desire for this body.
0: ఆధ్యాత్మికంలో చూస్తే
1: in the spiritual life.
0: ఐహిక ఆముష్టికములంతా కూడా కోరుతుంటారు. ఐహిక ఆముష్టికములు కోరుతుంటారు.
1: So they get into a kind of a higher state.
0: నాకు అట్టి ఆశలు లేవు.
1: I do not have that type of desire.
0: నాకు ఎట్టి కోరికలు లేవు.
1: I do not have any desire.
0: కానీ
1: but
0: నాకు ఒక్క కోరిక కలదు.
1: I've got one desire.
0: అది ఒక్కటే నాకు అనుగ్రహించమన్నాడు.
1: The only thing you can fulfill.
0: చైతన్య, ఈ చైతన్యునికు నిన్ను ప్రేమించేటువంటి శక్తిని మాత్రం ఒక్కటి అనుగ్రహించు, నాకు ఇంకేది అక్కర్లేదు అన్నాడు.
1: చైతన్య, give me the power to love you. That's enough for me.
0: ఎందుకంటే నీవు ప్రేమ స్వరూపుడు.
1: బికాజ్ యు ఆర్ ద వెరీ ఎంబోడిమెంట్ ఆఫ్
0: ప్రేమనే మా ప్రాణము.
1: అండ్ లైఫ్
0: ప్రేమనే మా జీవితము.
1: లవ్ ఇస్ ప్రేమ.
0: ప్రేమ యందే ఉంటున్నది.
1: ఇట్ ఇస్ అవర్ వెరీ లైఫ్. అవర్ వెరీ
0: ప్రేమ యందే పుట్టి
1: వి హావ్ బీన్
0: ప్రేమ యందే పెరిగి
1: వి హావ్ బీన్ లివింగ్ ఇన్ లవ్.
0: నుంచును ప్రేమ మహిమ.
1: అండ్ వి హావ్ గాట్ టు బి ఫుల్ ఆఫ్ లవ్.
0: కనుక నిన్ను ప్రేమించేటువంటి ఒక్క ప్రేమను నాకు అందించి చాలు.
1: గివ్ మీ ద లవ్ దట్ ఐ కెన్ లవ్ యు టోటలీ. దట్స్ ఎనఫ్ ఫర్ మీ.
0: సచిదేవి వచ్చి, ఏమిటి నాయన, నువ్వు బ్రతకాలి కదా, తినాలి కదా, నిలవ నీడ ఉండాలి కదా, ఇవి ఇదేది వద్దంటున్నావే, కారణం ఏమిటి అని.
1: Oh, you've got to live, Sachidevi said. You've got to eat and survive. Then why are you behaving like this?
0: Amma, neekinta vayasu vachi kudanu bhagavantuni tattvanni kinchitteyina kudanu gurtinchukolekapothunnav.
1: Mother, though you have become so old, you are not able to feel
0: bhagavantuni yokka premanu maatrame manam andukunde inga sarvamu andulone cheripothuntadi.
1: If you get the love of God, you get everything, he said.
0: Prema roopamu brahmammu premamayamu.
1: So the whole world is full of God's love.
0: Anta bhagavantuni yokka premane.
1: The whole world is full of God's love.
0: ఈ జగత్తంతా కూడాను ప్రేమనే.
1: The world is full of love.
0: కనుకరే ఆ ఒక్క ప్రేమ ఉంటుంటే కావాల్సిందంతా సిద్ధిస్తాయి మనకు.
1: If you get that love, it's enough. Everything will come to you.
0: ఈ చిన్న చిన్న కోరికలు కోరుకొని
1: do not ask for these small desires.
0: మన జీవితాన్ని వ్యర్థం చేయొద్దు.
1: Let us not waste our life.
0: అందరి యందు ఉన్నది ఒకే ప్రేమనే.
1: In everybody there's the same love.
0: ఆ ప్రేమ చేతనే ఈ జగత్తులో అందరూ జీవించగలుగుతున్నారు.
1: సో బికాస్ ఆఫ్ దట్ లవ్ ఆల్ ఆఫ్ us are able to live.
0: ప్రతి మానవుడు కూడా విశ్వ కుటుంబం లోపల ఒక వ్యక్తిగా రూపొందుతున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ లివింగ్ ఇన్ దిస్ హ్యూజ్ యూనివర్స్.
0: ఆనాడు చైతన్యుడు ఈ కోరికను కోరి వీధి కూడా తిరిగి దైవ చింతన చేస్తూ వచ్చాడు.
1: అండ్ హావింగ్ ఆస్క్డ్ దిస్ ఫ్రమ్ హిస్ మదర్ బూన్ ఫ్రమ్ హిస్ మదర్ హీ వెంట్ ఫ్రమ్ డోర్ టు డోర్
0: సింగల్ పట్టి కృష్ణ భజన చేస్తూ పోతుంటే దుర్మార్గులు వచ్చి ఆ భజనకు చితికలి కూడా పెరుగుకుని
1: పోయేటువంటి
0: మంచో అక్కడ చెడ్డ కూడా ఉంటుంటది.
1: Even in the wicked there is good.
0: ఎక్కడ పవిత్రమో అక్కడ అపవిత్రం కూడా చేరుతుంటది.
1: Where there is good there is always
0: light. ఎక్కడ జ్యోతియో అక్కడ నీడ కూడా వస్తుంటాయి.
1: Where there is light there is also darkness.
0: మంచి వారికి అన్ని కష్టాలు కలుగుతుంటాయి.
1: So good people will have to face all these difficulties.
0: కాబట్టి ఆ కష్టాలు మన మంచికి అభివృద్ధి పరుస్తాయి.
1: So those sufferings bring us out.
0: అని ఆ విధమైనటువంటి విశ్వాసం చేత దృఢమైనటువంటి ఒక సంకల్పం చేత తిరిగి అవి పారేశాడు తన పాట తాను భజన చేస్తూ పోయాడు.
1: సో చైతన్య వెంట్ అబౌట్ సింగ్ ద భజన్స్ ఆఫ్ గాడ్ హావింగ్ ద కన్విక్షన్
0: క్రమక్రమేణా వీధి భజన చేస్తూ పోతుండగా
1: when as he was singing along the streets
0: kontamandi toti pillalantaru kuda cheri
1: there were other children who joined
0: taalalu chitikalu teesukoni vachi vaadu kuda bhajan chestu vacharu.
1: They also brought these different type of instruments and started singing along
0: with him. Kani tallu kuda aa pillalni mandalincharu.
1: Then they also scolded the children.
0: Kani aa pillalu ee chaitanya margani ye maatram vadaledu.
1: But chaitanya they did not give up. Chaitanya
0: ఆ పిల్లలంతా కూర్చోబెట్టుకుని చక్కగా బోధ చేసేటువంటి వాడు.
1: He used to keep the children with him and do the bhajan.
0: మంచికి ప్రక్కలో చెడ్డ వస్తుంటది.
1: Where there is good there can always be bad.
0: ప్రపంచంలో మంచి లేకుండా చెడ్డ జరగడానికి వీల్లేదు.
1: In the world without good no bad.
0: చెడ్డ లేకుండా మంచి జరగడానికి వీల్లేదు.
1: Without bad good cannot happen.
0: మంచి చెడ్డలు రెండుగా పొందియుండు.
1: Both together are good and bad.
0: వీటి విడదీయని ఎవ్వరి వశము కాదు.
1: To separate them no body can do.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: Pleasure is not by itself alone good.
0: కష్టము ఫలించలేని సుఖం పడందురు.
1: Without suffering you cannot attain happiness.
0: కనుక మన సుఖమంతా కూడా కష్టమందే ఉంటుండాలి.
1: So our pleasure is
0: అని ఆ విధంగా ప్రచారం చేస్తూ వెళ్ళాడు.
1: So he went on telling that good is in bad and our happiness also.
0: తల్లి యొక్క ప్రభావము చేతను తల్లి యొక్క సత్సంకల్పము చేతను ఈ కుమారుడు చాలా సత్పురుషుడిగా మారిపోయాడు.
1: Because of the will of the mother and because of the assurance of the mother the son became a very great being.
0: కనుక ఈ నాడు లోకములోపల తల్లి యొక్క భావాలు ఉత్తమమైన భావాలుగా పెంచుకోవాలి.
1: So the mother should have pure thoughts within them.
0: సత్యమైన సంకల్పాలుగా తీర్చిదిద్దుకోవాలి.
1: They'll have to will to do the good things.
0: ఉత్తమ ప్రవర్తనలో కూడాను మెలగాలి.
1: They've got to go in the right way.
0: అప్పుడే వారికి ఆదర్శవంతమైనటువంటి పుత్రులు కలుగుతారు.
1: It's only then they'll get exemplary sons.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క పుణ్యభూమి త్యాగభూమి యోగభూమి.
1: In the ancient days, from the ancient days, India, Bharat has been a place which is full of tyaga, sacrifice, and goodness and virtue.
0: Yanta tyagam manaku chestumo,
1: the amount of sacrifice that we do,
0: anta tejamu manayandu utti padutundi.
1: And within us will come the tremendous power.
0: Oka chinna vishayam meeku cheptunnanu.
1: A small thing I'm going to tell you.
0: Naaku eppudu kuda tejam untune untundadi.
1: I'm always having that strength within.
0: Kaani kontamandi 15 dinamulu nunchi vachinatunti varu swami. మీ తేజం చాలా ప్రకాశిస్తుండదే అన్నారు.
1: అండ్ సమ్ పీపుల్ సే స్వామి ఫర్ ద లాస్ట్ 15 డేస్ యువర్ ఎఫల్జెన్స్ ఇస్ ఇంక్రీజింగ్.
0: ఇంతకు పూర్వం అంతా కూడాను
1: ఇన్ ది ఏన్షియంట్ డేస్
0: పల్లెల యొక్క క్షేమాన్ని మనసులో ఉండేటువంటిది.
1: ఐ వుడ్ హ్యావ్ ద వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ విత్ ఇన్ మై ఓన్ వేస్
0: హెల్త్ ఎడ్యుకేషన్ వాటర్ వీటిపైన పడి దాన్ని కొంతవరకు వదిలినాను.
1: So for some time when I got myself involved in this water and the school and the other facilities.
0: ఒక నెలకు పూర్వము
1: a month ago
0: నేను కుర్చీలో కూర్చొని
1: when I was sitting in the chair
0: ఏదో చిన్నది ఒక పేపర్ అక్కడ పడి ఉంటే చూస్తూ వచ్చాను.
1: Something reported in the paper was there. I read it.
0: ఆ పేపర్ లో
1: ఇన్ దట్ పేపర్
0: ఒక తల్లి
1: వన్ మదర్
0: కుమారుడు ఉన్నాడు
1: అండ్ అ సన్
0: ఏ విధంగా ఉన్నారు డెడ్ బాడీలతో ఉన్నారు ఇద్దరు
1: హౌ ఆర్ దే ఎగ్జిస్టింగ్
0: ఆ తల్లి ఆ కుమారుని ఆకలి చింతను భరించుకోలేకపోయింది
1: షీ కుడ్ నాట్ బేర్ ద హంగర్ ఆఫ్ అ సన్
0: అమ్మా నాకు ఆకలి ఆకలి అని వచ్చాడు
1: హీ కేమ్ క్రైయింగ్ అవుట్ మదర్ ఐఎమ్ హంగ్రీ ఐఎమ్ హంగ్రీ
0: నాయన ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన వర్షాలు వస్తున్నాయి పోయిన నెలనే జరిగింది ఇది
1: సో ఫ్రమ్ దెన్ సో మచ్ ఆఫ్ రెయిన్ ఇస్ కమింగ్
0: వర్షములు అధికంగా కురుస్తూ వచ్చాయి
1: బికాజ్ దేర్ ఇస్ టూ మచ్ ఆఫ్ రెయిన్
0: కనుక ఈమె బిచ్చారి కుడుకుపోవడానికి వ్యవధి
1: లేదు
0: నాయన ఈ వర్షం వల్ల నేను బిచ్చము కూడా ఎత్తలేకపోయేస్తున్నాను
1: సో బికాస్ ఆఫ్ దిస్ ట్రెమెండస్ రెయిన్స్ ఐ కాంట్ గో అవుట్ అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్
0: వర్షం నిలిచేటువంటి అవకాశం కనిపించలేదు
1: డజంట్ సీమ్ యాజ్ ఇఫ్ ద రెయిన్ వుడ్ స్టాప్
0: కానీ నా కుమారుడికి ఏ రీతిగా అన్నం పెట్టాలి
1: దెన్ హౌ కెన్ ఐ బ్రింగ్ యు
0: అని భరించుకోలేకుండా ఎలుకలకు వేస్తారు చూడండి ఆ మందు తీసుకుంది నీళ్లలో కలిపింది చాలా స్ట్రాంగ్ గా ఆ కుమారుడు తాపింది తాను తాగింది ఇద్దరు
1: ఐ కెనాట్ గో బికాస్ ఇట్స్ రైనింగ్ సో బ్యాడ్ సో షీ గాట్ సమ్ పాయిజన్ విత్ ది అడ్మినిస్టర్ టు ది యానిమల్స్ షీ గేవ్ సంథింగ్ టు ఆఫ్ ఇట్
0: అది పేపర్ లో ఎవరో దీన్ని వేశారు
1: షీ పార్టుక్ ఇట్ అండ్ దే డైడ్
0: పేపర్ వాళ్ళకు కూడా ఇలాంటి చెడ్డవే చిక్కుతాయి కానీ మంచివి చిక్కవు
1: So I saw this in the paper. The papers always
0: ఒకవేళ మంచి చిక్కినా దాన్ని గమనంలో తీసుకోరారు
1: They did not think of publishing good
0: మంచి తెచ్చి ప్రపంచానికి చాటేటువంటి యొక్క అదృష్టవంతులుగా ఉండేటువంటి వారి ఈ విధమైనటువంటి పని చేస్తారు
1: సో దోస్ హూ వాంట్ టు పబ్లిష్ ద ట్రూత్ విల్ సే సో
0: ఏ సందుల్లోనూ ఏ గొంతుల్లోనూ ఏమి జరిగింది అనేటువంటి వాటినంతా వెతుక్కుని వెతుకుని చెడ్డనంతా తెచ్చి వేస్తుంటారు
1: సో దే టేక్ వికెట్ థింగ్స్ అండ్ ఆల్వేస్ పబ్లిష్
0: మంచిని వేయడానికి వాళ్ళకి బుద్ధి రాదు చెయ్యి కదలు
1: టు పబ్లిష్ గుడ్ థింగ్స్ అండ్ నైదర్ డు దే
0: వాడి యొక్క జన్మ కర్మనే దీనికి మూల కారణము
1: So the life of those people is full of
0: bad.
1: Because of their thoughts, all the bad is due to them.
0: నాకు చాలా కష్టం వేసింది.
1: I felt very sad.
0: See, ఇది పవిత్రమైన భారత దేశము.
1: The pure భారత దేశ.
0: ఇది త్యాగ భూమి.
1: This is full of
0: ఇది అమృత దేశము.
1: And there's a wonderful.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి అమృత భూమి లోపల.
1: In this pure.
0: అన్నపూర్ణ క్షేత్రం అని పేరు పొందినటువంటి ఈ
1: దేశంలో
0: కుమారుడికి ఇంత అన్నం పెట్టలేక మరణించింది తల్లి
1: ద చైల్డ్ డైడ్ బికాజ్ షీ కుడ్ నాట్ గివ్ అ లిటిల్ ఫుడ్ టు హర్ సన్
0: భావం నాకు కలిగింది
1: ఐ ఫెల్ట్ వెరీ సాడ్
0: తక్షణమే ఇంకా అన్ని కార్యములు వదిలిపెట్టాను
1: సో ఐ మేడ్ ఐ విల్ దట్
0: విలేజ్ విలేజ్ కూడాను
1: సో దట్ ఫ్రమ్ హౌస్ టు హౌస్
0: వంటలు చేయటము పంపటము
1: So that we would cook here and send the food.
0: ఈ విధమైనటువంటి ప్రజలకందరికీ ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగించుకుంటూ వచ్చాను
1: So I wanted every citizen to feel happy.
0: మన పిల్లలు కూడా చాలా బంగారు వంటి వారు
1: Our children also are like gold.
0: ఎంత కష్టమైనా చేపడ్డారు
1: They underwent all lots of difficulties.
0: తెల్లవారి మొదలుకొని రాత్రి వరకు సంచరించి
1: They went from morning.
0: ఉత్సాహంగా కూడా తిరిగి మందిరం చేరేటువంటి
1: వారు And with a lot of enthusiasm would come back.
0: ఇంటి ఇంటికి చేరారు
1: They went to each house.
0: పెద్ద పల్లి పల్లెకు వచ్చారు
1: They went to each village.
0: వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలు చేశారు
1: And those people gave a lot of comfort to them.
0: అప్పటి నుంచి నాకు పెద్ద ఆనందం కలిగింది
1: And from then on my heart is full of
0: త్యాగం చేసిన చెల్లనే తేజం పెరుగుతూ ఉంటుంది
1: If anybody sacrifices I'll do anything for them.
0: కనుక నేను ఈనాడు గొప్పగా నేను భుజించటం లేదు
1: I'm not, I don't eat much.
0: ఇంత పూర్వం నేను తక్కువగా భుజించే వాడిని కాదు
1: Earlier also I was not eating very less.
0: అప్పటి భోజనమే ఇప్పుడు కూడాను
1: What I was eating then, I'm eating now.
0: నేను తెల్లవారి భజన ఇంత క్షణమే
1: After the bhajan in the morning.
0: ఇంత సంకటి ఇంత ఆకుపచ్చడి లేక ఇంకా ఆకుకూర తీసుకుని వచ్చేవాడిని
1: I'll eat a little ragi rice and a little chutney.
0: ఆ దీంట్లో ఏ మాత్రము మార్పు కలగలేదు
1: There's absolutely no difference from then to now.
0: ఆ చిన్న భోజనం చేతనే నాకు తేజము అభివృద్ధి అవుతూ వచ్చింది
1: Because of the meager food that I take, I get a tremendous strength.
0: ప్రజాపకారమే చాలా ప్రధానమైనటువంటి ప్రమాణం
1: Because I always think of the welfare. ప్రజల
0: క్షేమమే పరమాత్మని యొక్క అందము
1: I feel very happy when I think of the welfare of the
0: people. ప్రజా క్షేమం నిమిత్తమై ఈ కార్యక్రమంలో పాల్గొనడం చేత ఎంతైనా క్షేమం కలుగుతుంది
1: So one gets a lot of enthusiasm, strength when one thinks of the welfare of the people.
0: ఇంతకు పూర్వం నేను ఇంత నడుస్తుంటే
1: When I was walking earlier,
0: చాలా మంది భక్తులు కూడా స్వామికి ఏమో కాలుకి దెబ్బ తగిలిందేమో ఎందుకోసం కుంటుకుంటూ నడుస్తున్నాడే అని అనుకునేటువంటి వారు
1: మెనీ డివోటీస్ ఫెల్ట్ వై ఇస్ స్వామి వాకింగ్ సో స్లో
0: నాకెట్టి దెబ్బ తగలలేదు ఎట్టి జబ్బులు రాలేదు
1: మేబీ హిస్ లెగ్స్ ఆర్ హర్టింగ్ నో ఐ నెవర్ గెట్ ఎనీ డిజీజ్ ఐ నెవర్ గెట్ ఎనీ
0: మెల్లమెల్లగా ఎందుకు నడుస్తున్నా అంటే అందరికి ఎక్కువ దర్శనం ఇవ్వాలా ఎక్కువ టైం దీన్ని అనుభవించుకోవాలి
1: I walk very slowly only because I like to get darshan to
0: kaalu noppulu ledhu
1: I do not have any pain in the leg.
0: ఎట్టి బాధలు లేవు.
1: I do not have any disability.
0: ఆనందంగా ఉంటున్నాను.
1: I am very happy.
0: ఆనాటి నుంచి నా ఆనందం దినదిన అభివృద్ధి పొందుతుండాలి.
1: From then on my blessing
0: is మన ప్రజా సేవనే మనకు ప్రాణ సమానమని మీరందరూ భావించాలి.
1: You have got to understand that serving humanity is what I need.
0: Nee tejasu kudunu daiva tejasuga maarutundi.
1: You will also become very brilliant. Daivam
0: pratyekanga ledu.
1: Divinity is not separate.
0: Daivam ye mandiram lono ye temple lono unnadani meer bhavinchukodadu.
1: Divinity is not in a temple or anywhere
0: else. Devo devalaya prakto jeevo deva sanatana.
1: God resides within you.
0: Mana dehame bhagavantuni devalayam anukovali.
1: Our body is a temple of God.
0: Aa dehamlo unnatundi jeevude devudiga bhavinchali.
1: And the life that is within the body is God.
0: కనుక నీ దేవుణ్ణి వెతకడానికి ఎక్కడ పోనక్కర్లేదు.
1: యు నీడ్ నాట్ సర్చ్ ఫర్ గాడ్ హియర్ అండ్ దేర్.
0: నీ మనసు లోపల మరచు.
1: గో అండ్ లుక్ విదిన్ యువర్ సెల్ఫ్.
0: అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకో.
1: ట్రై టు ఇన్కల్కేట్
0: నీకు ఆనంద స్వరూపుడు కనిపిస్తాడు.
1: ద ఇన్సైడ్ అండ్ యు విల్ ఫైండ్ ద బ్లిస్ఫుల్ ఫామ్.
0: కనుక దైవం అనేటువంటి వాడు మనకంటే వేరు కాదు.
1: So God is not something different from us.
0: మనమే దైవ స్వరూపులము.
1: We are the very form of divinity.
0: మీరు మానవుడు మానవుడని దేహాభిమానం చేత చాలా పొరబడుతున్నారు.
1: You think of yourself as men because you have the body consciousness.
0: ఈ దేహాభిమానాన్ని క్రమక్రమేణా సన్నగిల్లపు చేసుకోవాలి.
1: You have got to decrease this body consciousness.
0: దైవాభిమానాన్ని పెంచుకుంటూ రావాలి.
1: You have got to increase your love for divinity.
0: అన్ని విధాలు కూడాను మానవుడు దేవుడైపోతాడు.
1: Then man himself becomes divinity.
0: కనుక మానవుడు దేవుడు ప్రత్యేకం కాదు.
1: It's not man who is separate.
0: ఈ రెండు కొడును బింబ ప్రతిబింబములి.
1: They are only the image and the reflection.
0: కనుక ఇది ప్రత్యేకంగా మనం భావించరాదు దేవుణ్ణి వెతకటం.
1: We should not think them separate, they are one.
0: కాన దేవుడు మనంగానే ఉంటున్నాము. మన యందే ఉంటున్నాడు దేవుడు.
1: God is within us forever.
0: ఇది కేవలము జీవరహితమైనటువంటి యొక్క గుడి.
1: This body is something without life.
0: దీంట్లో దేవుడు రావటం చేతనే ఇది కదిలాడుతూ వస్తుండాలి.
1: Because God is within, it's full of life.
0: ఈ వైబ్రేషనే నిజమైనటువంటి యొక్క ప్రాణము.
1: So this is the one that is within, which is the life.
0: దీని ఆలోచన చేసేటువంటి రేడియేషన్ దీనికి తగినటువంటి యొక్క జ్ఞానము.
1: So if you separate them, it is ignorance.
0: ఈ వైబ్రేషన్ ప్రాణము.
1: Vibration is life.
0: ఆ విజ్డమ్ పవర్ అనేటువంటిది జ్ఞానము.
1: The wisdom power is called.
0: ఈ రెండు కూడా దైవం యొక్క శక్తులే.
1: So these are the strength that is given to you by God.
0: Anantam Brahma.
1: Truth, wisdom and this.
0: Satya margamulo manam praveshiste adi brahmatattvam.
1: If you go on the righteous path, that is the way to Brahma.
0: Brahmatattvanni manam telusukodaniki ekkado manam praka povadam nekkada.
1: To know the principle of Brahma, we need not
0: go anywhere. Ekkada devam nalone unnadu. Ee dehame tane yokka illu ani manam bhavinchali.
1: We have got to think that the body is a temple of God.
0: Manaki ekkada ini aananda utti padutundi.
1: It's only then we get extreme.
0: Ekkada ee shakti manlo praveshistundi.
1: We get a tremendous strength.
0: Sarva shaktulaku maname adhipathulam ayipothamu.
1: We become the repositories of tremendous power.
0: Mana shakti shakti marokati ledu lokamlo.
1: The strength that we have within is not anywhere else.
0: Kanuka ఈ శక్తిని మీరు పోషించడానికి తగిన కృషి చేయండి.
1: సో ఫస్ట్ ది స్ట్రెంగ్త్ అండ్ మేక్ ఎన్ ఎఫర్ట్.
0: ఇది అంత సులభంగా రాదు.
1: ఇట్ కెనాట్ కమ్ సో ఈజీ.
0: అనేక జన్మ జన్మముల యొక్క సంస్కారం చేతనే ఇలాంటి ప్రాప్తి మనకు లభిస్తుంటుంది.
1: ద డిజర్వెడ్స్ యు గెట్ ఆఫ్టర్ టేకింగ్ బర్త్ అగైన్ అండ్ అగైన్.
0: ఏ పనైనా చేయండి.
1: Do any work.
0: ఇదంత దైవ కార్యమే.
1: Think that it's the work of God.
0: కాకపోతే అది కూడా దైవ కార్యం ఎట్టవుతుంది అని కొంతమంది ప్రశ్నిస్తారు.
1: Some people ask, going to office, how can it be God's work?
0: దైవం కానటువంటిది ఒకటుంటే కదా ఇది దైవ కార్యం ఎట్టవుతుంది.
1: How can you think that any work is without God?
0: Anta daivame.
1: The whole thing is prepared.
0: Sarva paadipadam tasarvatochi siromukam sarvata srutimalloki sarvama vrutishtati.
1: Everything is pervaded by divinity. All over is his hands and his legs and his head.
0: Anta ye karma chesina kani sarva karma bhagavat pityartham ane bhavanto meer vadalandi.
1: Any action that you undertake, think that it is the offering to God.
0: Ee vidhamainti yokka sadbhavunu aanadu tallulu penchukotam chetani aanadu బిడ్డలంతా కూడా సత్పుత్రులుగా అభివృద్ధి అయ్యారు.
1: బికాస్ ద మదర్స్ ఫాస్టర్డ్ ఇన్ దోస్ డేస్ సచ్ టైప్ ఆఫ్
0: ఆదర్శమైన జీవితాన్ని లోకానికి అందిస్తూ వచ్చారు.
1: దట్స్ వై దే గాట్ ఇలస్ట్రియస్.
0: ఈనాటి కూడా భారతదేశం అన్ని దేశముల కంటే చాలా ఉపాధ్యాయ స్థానం నందు ఉంటున్నది.
1: భారత్ ఈస్ అ కంట్రీ విచ్ ఇస్ లైక్ అ టీచర్ టు ఆల్ ద నేషన్.
0: గత జీవుడగు పతిం బ్రతికించి ఎముగల్చే సావిత్రిమల్లోకి సర్వమా వృత్తిస్తుంది.
1: Everything is pervaded by divinity. All over is his hands and his legs and his head.
0: ye karma chesina kani sarva karma bhagavat pityartham ane bhavanto meer vadalandi.

0: Was not Savitri a wonderful woman in Bharat who brought back her dead husband to life?
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే.
0: Chandramati, who did she not assist her husband in his endeavor?
1: Kula satityam agni gundana prakatinche Sita Bharata dhara jata gade.
0: Did not Sita jump into the fire? Was she not the child of Bharat?
1: Kinisi durmada kiratiyu bhutigavinche Damayanti Bharata ramani gade.
0: Was not Damayanti a great illustrious woman of Bharat?
1: Satva sagara veshti tachvatalamuna Bharata dati pativrata prabhava bhava sampannataku gade panta bhumi.
0: So Bharat is a land wherein it gives a harvest.
1: Akila deshalakidi upadhyaya gade.
0: Great illustrious women are there, and it's a teacher
1: Anni
0: to the whole world.
1: Kandri, ee Bharat deshamu upadhyaya sthanamlo untundadi.
0: Bharat desha is a world teacher.
1: కానీ మన ప్రవర్తన వల్ల ఆ ఉపాధ్యాయ స్థానాన్ని మనం కోల్పోతున్నాం.
0: So we are forgetting the great works that we have got to do.
1: ఎలాంటి పండితులు ఉన్నారు ఈ లోకంలో?
0: How many pandits are there in this?
1: ఎలాంటి విద్యావంతులు ఉన్నారు ఈ లోకంలో?
0: How many scholars are there in this country?
1: ఎలాంటి మేధావులు ఉంటున్నారు ఈ లోకంలో?
0: There are intellectuals in this country.
1: కానీ స్వార్థము స్వప్రయోజనము వీళ్ళు అభివృద్ధి కావటం చేత అంతా కూడా క్షీణించిపోతుండాలి.
0: Self interest and selfishness it is that is making everything.
1: కన్న కుమారుడైనా సరే, కట్టుకున్న భర్త అయినా సరే, తప్పు చేసినప్పుడు మందలించాలి.
0: Whether it's a son or her husband, the mother has got to take them to task.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క ఆదర్శము.
0: That is the illustrious example.
1: అది ఏ నిజమైనటువంటి అభివృద్ధికి మూల కారణము.
0: That is the truth which leads to progress.
1: కనుక ఎక్కడైనా తప్పు చేస్తే దాన్ని మందలిస్తూ రావాలి, కానీ క్షమిస్తూ పోకూడదు.
0: Wherever an error is committed, one has to be reprimanded for it. You should not forgive it.
1: ఆ క్షమించడం కూడాను సరి అయినటువంటి మాటల్లో చెప్పాలి.
0: సో వీ హావ్ టు టెల్ దెమ్ టు గో ఆన్ ద రైట్ వే టు ఫర్గివ్ దెమ్.
1: మీరు ఇంత ఆఫీసర్ అయిపోయినారు, మీరు కూడా ఇంత అబద్ధం చెప్పొచ్చునా, మీరు సత్యం రాడవచ్చునా అని మంచిగా చెప్పాలి.
0: సో యూ హావ్ గాట్ ఇట్ ఇన్ ఎ నైస్ వే, ఓ యు హావ్ బికమ్ సచ్ ఎ బిగ్ ఆఫీసర్, కుడ్ యు టెల్ నైస్?
1: ఆఫీస్ దగ్గర పోయి ఏమండి మీరు అసత్యం ఆడుతున్నారు అని గట్టిగా చెప్తే భార్య కొడతాడు రెండు.
0: So if you go and tell him what you are doing like this and talk in a good harsh way, then you will get two beatings.
1: Hrudayaniki aanandamunu kashtam lekunda undetattuga cheppinappudu aa mrudumadhura bhashalato entaina maarpu cheppachu.
0: If you say things in a very nice way, pleasant way, then anything will touch the heart of any person.
1: Kanaka Bharatadesamu anadi kaalam nundi kudunu ento aadarshana andistu vachindi.
0: So the country of Bharat has been an illustrious example from time immemorial.
1: Atti aadarshame anni desalaku kudunu upadhyaya sthanam chekochindi.
0: So you have got to be the illustrious examples of Bharat.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Premanu penchukondi.
0: You foster love.
1: Satyanni vachinchandi.
0: You have truth in you.
1: ఇది చదువు చదువు చదువు అని చదువు కోసమే కాలాన్ని వ్యర్థం చేయకండి.
0: It's not merely study and study. ఏమిటి
1: చదువు?
0: What is this education?
1: కేవలం పుస్తకాలు చదివినంత మాత్రం నా చదువు?
0: If you read books, is that enough?
1: కాలేజీకి పోయినంత మాత్రం నా చదువు?
0: Is education merely going to the college?
1: కాలేజీకి పోయి డిగ్రీ తెచ్చుకున్నంత మాత్రం నా చదువు?
0: If just go to the college and get degrees, is it education?
1: కాదు కాదు. సత్కులంబులు, సద్బుద్ధి, సత్యనీతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు నేర్చుకున్నదే విద్య.
0: Good conduct, doing good acts and sacrifice and all such virtues only lead to truth and happiness.
1: కలుగుని మనం సద్గుణముల చేత, సదాచారం చేత, సత్ప్రవర్తన చేత మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి.
0: Good thoughts, good actions and good deeds, we have got to progress in our life.
1: ఈ విధమైనటువంటి యొక్క గుణములు పెంచుకున్నప్పుడే,
0: try to foster such qualities.
1: ప్రాచీన సంస్కృతిని మనం ఉద్ధరించినటువంటి వారం అవుతాము.
0: We have got to resurrect the old traditions.
1: తిరిగి పునరుద్ధరించినటువంటి వారం అవుతాము.
0: We'll have to resurrect them again.
1: పురుషత్వాన్ని నిరూపించినటువంటి వారం అవుతాము.
0: We'll be the people who be called an example to the others.
1: ఈ యొక్క ప్రవర్తనలో జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
0: So you've got to make these efforts and start right in your lives.
1: ఏ కర్మలు ఆచరిస్తూ ఉండినప్పటికీ,
0: whatever we practice,
1: భగవత్ నామం అనేటువంటిది మన నాడిగా రూపొందాలి.
0: It should, God's name should be right within, coursing
1: Nadu
0: in our veins.
1: Adakapothe pranam lenatte.
0: If your pulse doesn't act,
1: naamam cheppakapothe adi kuda nu pranam lenatte.
0: So if you do not chant the name of God, it's as
1: Nadu
0: if
1: Nadu adinanta matramana pratikinatte anukuntara.
0: So as long as the pulse is there,
1: naadi aadutu untadi kaani bratuku matram undadu.
0: So the pulse should be functioning, only then you're alive.
1: Naadu aadutunnadi anetundi talaku satyanni gurinchi cheppukovali.
0: Then you'll feel the truth that your pulse is really functioning.

0: అప్పు ఇచ్చినటువంటి వారి పల్స్ కూడా ఆడుతుంటాయి.
1: Those have taken some kind of
0: కాని ప్రపంచ జ్ఞానం లేదు వాడికి.
1: Anesthesia, the pulse is working, but they are not able to.
0: కాదు కాదు.
1: It's not that.
0: కనుకని ప్రతి ప్రాణంకును దైవ నామమే నాడిగా పెట్టుకోవాలి.
1: So for everyone, the pulse of God should be functioning.
0: ఏది జరిగినా కానీ ఇది నా మంచికి. This is good for me. Good for me.
1: Anything that happens, tell yourself it's good for yourself.
0: ఆ విధమైనటువంటి సద్భావాలు మనం పెంచుకున్నప్పుడే
1: if you foster such good thoughts,
0: అదే సదాచారంగా మారిపోతుంది.
1: That turns into good actions.
0: సదాచారమే మన జీవితంలో ఒక ఆదర్శవంతమైనటువంటి.
1: And those good actions will become examples for our life.
0: కనుక
1: therefore
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: సత్య ధర్మాన్ని మనం గుర్తించాలి.
1: Righteous conduct and truth, we have got to foster them, we have got to practice them,
0: అందించాలి.
1: We have got to always
0: ఆనందించాలి.
1: We have got to feel happy.
0: ఈ ఆనందాన్ని 10 మందికి పంచాలి.
1: And we have got to give it to others, share it with them.
0: భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ

0: ప్రేమ స్వరూపులారా. కానీ మనము ధనం నిమిత్తమై సిరి నిమిత్తమై అనేక విధమైనటువంటి కన్న కష్టాలు పడుతున్నాం.
1: We are trying to make a lot of efforts for gaining health and power.
0: Chaitanya okkate okati korutu vachadu.
1: Chaitanya asked only for one thing.
0: Na dhanamu siri kadu hariye annadu.
1: My dharma is not wealth but God.
0: Hari na dhanamu.
1: Hari is my wealth.
0: Siri kadu.
1: It's not wealth.
0: Siri ne pakkaku nettadu harini smaristu vachadu.
1: He set aside wealth and he started to think of Hari.
0: Kalukune Hari nama bina ఆనందనహి. ఆనందం కలగాలంటే హరినామం కావాలి మనకు.
1: సో ఇఫ్ యు వాంట్ బ్లెస్ యు హావ్ గాట్ టు సింగ్ ద నేమ్ ఆఫ్ హరి.
0: కనుక దైవనామాన్ని స్మరిస్తూ రాండి.
1: సో వి హావ్ గాట్ టు థింక్ ఆఫ్ గాడ్స్ నేమ్
0: అండ్ చింతన చేస్తూ రాండి.
1: సో వి హావ్ గాట్ టు డు
0: సమాజ సేవలో పాల్గొనండి.
1: We have got to get ourselves involved.
0: మీరు పరాయివాడు మీరు నావాడు అనే భేదాన్ని పక్కకు నెట్టండి.
1: In the service of society, don't make differences between people and people.
0: అది రెండు కూడా ఒకటి గానే అని భావించాలి.
1: People who are different from us, they are not there, they are one.
0: మీ అందరూ నావారి.
1: They are all my own.
0: మన విశ్వ కుటుంబంలో ఒక వ్యక్తులము.
1: We are all one family members.
0: ఈ ఏకత్వంలో మీరు ఆనందాన్ని అనుభవించండి.
1: You try to feel bliss in the sense of unity.
0: మీ భావాలకు అవకాశం ఇవ్వకండి.
1: Do not give any scope for any type of disunity.
0: ఎవరిని చూసినా గాని దేహో దేవాలయములతో జీవో దేవ సనాతన. ఆ దేహం దేవాలయమే.
1: So the body of everybody is a temple of God.
0: ఏ దేహాన్ని మనం చూసినప్పటికీ ఈ దేహంలో దేవుడు ఉన్నాడని వాడికి నమస్కారం చేసుకోవాలి.
1: When you see any body, do namaskar to that body because God is in it.
0: కనుకనే ఆ విధమైన సద్భావం చేసినప్పుడే ఈ దైవం ప్రత్యక్షమవుతాడు.
1: When you have such good thoughts and God materializes himself to you.
0: సంతోషం. బంగారం.

0: Here the first word Sai means master. Naam means name. The word Bolo means chant. The word Satya means truth. In a beautiful discourse that Swami delivered on the occasion of Krishna Janmashtami in 1998, Swami elaborated on what is the path of truth that every man should follow. In fact, he shared what is the best name of God too. He said, even though we have so many names to adore the divine, what is the name that describes the infinite one the best? And then he went on to explain why the infinite one descends in different human forms from time to time. And then, most importantly, he stressed on what is the truth we must know and practice. So let us listen to a short excerpt of that divine message delivered on August 14th, 1998.
1: భగవంతునికున్న సమస్త నామములు ఎందు కూడను సచ్చిత్ ఆనందం అనేటువంటిది అత్యుత్తమమైనటువంటి నామము.
2: Of all the tributes of names of God, సచ్చిత్ ఆనంద is the most precious.
1: నిత్య ఆనందమును మానవుడు పొందవలనన్న ఈ సచ్చిత్ ఆనందమునే అనుసరించాలి.
2: If man is to attain that bliss, one has to follow this path of Satchit Ananda.
1: Anaga, Trikalamul yendu, Trilokamul yendu, maranatvanti satyame satya.
2: Sat is the truth that remains the same in all the three worlds and in all the three periods of time.
1: Atti satyanu manam konaganavunnanna satyamargamunande deenini anubhavinchali.
2: In order to know this truth, one has to tread along the path of truth.
1: అనగా పరిపూర్ణ జ్ఞానమే.
2: చిత్ ఇస్ టోటల్ నాలెడ్జ్.
1: ఇట్టి పరిపూర్ణ జ్ఞానం చేతనే పరమాత్మను మనం పొందాలి.
2: అవుట్ ఆఫ్ దిస్ టోటల్ అండర్స్టాండింగ్ యు కెన్ అటైన్ ద డివైన్.
1: ఈ సచ్చిత్ ఆనందం ఎక్కడ ఉందనో అక్కడే మానవునికి బ్రహ్మానందం ప్రాప్తిస్తుంది.
2: వేర్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ సచ్చిత్ ఆనంద ఎగ్జిస్ట్ దేర్ ఇస్ సుప్రీం బ్లెస్ బ్రహ్మానంద.
1: మానవుడు దైవాన్ని పొందే నిమిత్తమై అనేక సాధనలు చేస్తున్నాడు.
2: Man takes to spiritual pursuit to
1: reach God.
2: He follows ninefold path.
1: కాని ఇవి కేవలము తాత్కాలిక తృప్తి నిమిత్తమే కాని ఇవి కాదు ఆనందాన్ని అందించేటువంటిది.
2: They all give him temporary satisfaction and not the bliss in total.
1: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సాధనలు.
2: They are all physical pursuits.
1: ఈ ప్రవృత్తి యొక్క సాధనలు విరమించుకున్నప్పుడే నివృత్తి అయినటువంటి నిత్య ఆనందము మనకు ప్రాప్తమవుతుంది.
2: When once you give up this external trend and path and take to inward path, you will attain bliss.
1: అట్టి నిత్యానందమును అట్టి బ్రహ్మానందమును అట్టి అద్వైతానందమును అనుభవించగోరిన వారు సత్చిత్తును అనుసరించాలి.
2: Those that want this eternal, supreme, non-dual bliss, one should follow this path of Satchit Ananda.
1: కనుక ఇట్టి ఆనందం మనకు లభించవలనన్న సత్య మార్గమునందే మనం ప్రవేశించాలి.
2: In order to reach this blissful state, one has to follow the path of
1: satyame pratyaksha devamu.
2: Truth is God.
1: Ee satyam sarvatra nindinatvantidi.
2: Truth is everywhere.
1: Idi oka deshamunaku oka kalamunaku oka pramanamunaku chendinatvantidi kaadu.
2: Truth is beyond time and space, beyond all estimates.
1: Kalatitamainatvanti satyamu.
2: It transcends time.
1: దేశాతీతమైనటువంటి సత్యము.
2: ఇట్స్ బియాండ్ స్పేస్.
1: గుణాతీతమైనటువంటి సత్యము.
2: ట్రూత్ ఇస్ అట్రిబ్యూట్.
1: అట్టి సత్యాన్ని మనం అనుసరించినప్పుడే సత్ అనేటువంటి ఆనంద స్వరూపుణ్ణి మనం పొందగలము.
2: వెన్ వన్స్ వి ఫాలో ట్రూత్ నేచురల్లీ వి కెన్ అటైన్ గాడ్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్.
1: దీనినే వేదము ఉత్తరే ఆత్మనాత్మానాం ఉద్ధరే ఆత్మనాత్మానాం అన్నారు. నిన్ను నీవు ఉద్ధరించుకో.
2: The Veda says that you have to work for your own emancipation.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించుకో.
2: You should know your truth.
1: నీ హృదయాన్ని నీవు పరిశీలించుకో.
2: Investigate your own heart.
1: అందులో నీకు ఆనందం లభ్యమవుతుంది.
2: There lies the bliss.
1: కేవలం శరీరంతో చేసేటువంటి కార్యములన్నీ కూడాను కేవలము ఒక తాత్కాలిక తృప్తిని అందించేటువంటివే.
2: All physical paths confer the temporary satisfaction.
1: కనుక ఈ దేహమునకు పిండము అని ఒక పేరు.
2: దిస్ బాడీ ఈజ్ కాల్డ్ పిండము.
1: పిండం అనగా బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ఇది మానవులకు ఒక విధమైనటువంటి ఒక అనుభూతిని అందించేటువంటి మార్గము.
2: పిండము ఇస్ ద వన్ దట్ స్పీక్స్ దట్ ద బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ దట్ గివ్స్ హిమ్ హ్యాపీనెస్ టు సమ్ ఎక్స్టెంట్.
1: కనుక ఈ టెంపుల్ అయినటువంటి ఈ దేహమును భగవత్ అర్పితము గావించటమే నిజమైన సాధన.
2: ట్రూ స్పిరిచువల్ పాత్ లైజ్ ఇన్ ఆఫరింగ్ దిస్ బాడీ టు గాడ్.
1: మానవులకు చతుర్విధ పురుషార్థములని చెప్పగలుగుతున్నారు.
2: మ్యాన్ హ్యాస్ ఫోర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్,
1: ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఈ నాలుగు కూడాను పురుషార్థ ధర్మములు అని చెప్తూ వచ్చారు.
2: ద ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ రైచువస్నెస్, ద వెల్త్, డిజైర్ అండ్ లిబరేషన్.
1: ఈ నాలుగు పురుషార్థములు కూడాను ప్రవృత్తి మార్గమునందు మనకు శాంతి సంతోషాన్ని అందిస్తున్నాయి.
2: These four objectives give us the peace and enjoyment in the external way.
1: ఈ ప్రాకృతమైన జీవితమునకు శాంతి సుఖములను అందిస్తున్నాయి.
2: In this physical world they give us the peace.
1: ఈ భౌతికమైన లోకమునకు సుఖములను అందిస్తున్నాయి.
2: In this world it gives us all comfort.
1: కానీ ఇది కాదు మన సుఖము.
2: This is not true happiness.
1: పరమ ప్రేమ అనేటువంటిది ఐదవ పురుషార్థం ఉంటున్నది.
2: There is fifth objective of life, the supreme love.
1: భగవంతుణ్ణి ప్రేమించేటువంటి మార్గమునకు ప్రేమ శాస్త్రము అని కొట్టుపోయింది.
2: ఇట్ ఇస్ ది సైన్స్ ఆఫ్ లవ్ దట్ మేక్స్ యూ లవ్ గాడ్ ఇంటెన్స్లీ.
1: ఈ ప్రేమ శాస్త్రమును ఎవరు చక్కగా అర్థం గావించుకుందరో అట్టి వారికి అందులోనే ముక్తి మనకు లభిస్తుంది.
2: ద వన్ దట్ హూ గోస్ త్రూ ది సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ లవ్ విల్ ఫైండ్ లిబరేషన్.
1: ముక్తి అనగా ఏమిటి?
2: వాట్ ఇస్ లిబరేషన్?
1: అనగా తన జీవితమునకు ప్రవృత్తి మార్గం నందు ముక్తాయం గావించుకున్నదే ముక్తి.
2: Mukti deliberation means that which would put an end to external happiness pursuits.
1: భగవంతునికి ఏది మనం అర్పితం చేయాలి?
2: What is to be offered to God?
1: అలాగా దేవుడు నివసించేటువంటి ఈ దేహమును, ఈ భవనమును, ఈ యొక్క గృహమును, ఈ యొక్క దేవాలయమును భగవంతునికే అర్పించాలి.
2: Body is the temple of God, where God dwells in within. It has to be offered to him.
1: దీనిని పితృదానము అన్నారు.
2: This is called pitrudhanam.
1: Anaga pitrupindamu.
2: Or pitrupindamu.
1: Ee pindame dehamu.
2: This pindamu is the body.
1: Deenini daivamunaku arpinchadame mukti.
2: Offering this pindamu, the body, to God is mukti, liberation.
1: Anaga ee dehamuto aacharinchetundi sarva karmalu kudanu daivarpitamaina bhavamuto manamu cheyali.
2: It only means that all our actions that we do with this body must be offered to God.
1: Idi aidava purushartamainatundi shastramu.
2: This is the fifth sacred text of love.
1: Itti shastramulu bodhinche nimittamu,
2: to teach this sacred text of love,
1: pavitramaina premanu andinche nimittamu,
2: to pass on this sacred love,
1: ee premanu sarvatra chaate nimittamu,
2: to publicize this love,
1: ee magarandamulu gorinche nimittamu,
2: to make you the drink in the nectar of love.
1: Bhagavantude nirakari aina bhagavantude golokamu nundi bhulokamulaku స్వరూపమై దిగి వస్తున్నాడు.
2: ద ఫార్మ్లెస్ గాడ్ డిసెండ్స్ డౌన్ ఆన్ ఎర్త్ విత్ ఎ ఫార్మ్.
1: అట్టి దిగి వచ్చినటువంటి దినమనే దైవం యొక్క పుట్టిన పండుగ అని చెప్పుకుంటున్నాం.
2: ద డే ఆఫ్ డిసెంట్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ ఈస్ ద బర్త్ డే ఆఫ్ గాడ్.
1: ఎందుకోసం వస్తున్నాడు భగవంతుడు?
2: వై డస్ హి ఇన్కార్నేట్?
1: ఈ మాధుర్యాన్ని, ఈ మధురత్వాన్ని మానవత్వానికి అందించి తద్వారా మత్తును కల్పించి ఉన్మత్తులు గావించి తదోన్మత్తులు కావడానికి వస్తున్నాడు.
2: God descends on earth to make the humanity drinking the nectar, enjoy the sweetness of the divinity and conduct themselves.
0: So here Swami so beautifully said, one has to follow the path of truth to reach the state of bliss. Only the path of truth can give us the experience of bliss, the bliss that man is always in quest of. But this true bliss, Swami said, cannot be attained by going after the four goals of life, dharma, artha, kama and moksha. Swami said there is a fifth goal of life, and the fifth goal of life is supreme love, parama prema, the principle of loving God intensely. This, Swami said, will lead us to liberation. And it is to teach this truth that God incarnates again and again. And it is this truth that we must realize and practice. And knowing this truth, we must make best use of our body. And the best use of our body is to love God, to dedicate ourselves to the sacred ideal of supreme love. And towards the end of the same discourse, Swami so casually but clearly revealed one of the special characteristics of the Satya Sai avatar, And then unequivocally again he stated what is the path of truth that we must diligently follow. Let's listen to him again.
2: The all incarnations are divine.
1: నిరంతరం కూడా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ తన యొక్క జీవితాన్ని అంతా కూడా నవ్వుతూనే దీన్ని అర్పితం గావిస్తూ వచ్చాడు.
2: కృష్ణ స్పెండ్ ఆల్ హిస్ టైమ్ స్మైలింగ్ అండ్ స్మైలింగ్
1: ప్రేమ చేతనే అర్పితం గావించుకుంటూ వచ్చాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ హి స్పెండ్ ఆల్ ది
1: టైమ్ ఎలాంటి పరిస్థితిలో కూడా క్రోధం అనేటువంటిది లేదు.
2: అట్ నో పాయింట్ ఆఫ్ టైమ్ వాస్ హి ఎవర్ యాంగ్రీ.
1: ఎప్పుడు నవ్వు నవ్వు నవ్వు నవ్వు.
2: హి వాస్ స్మైలింగ్ అండ్ స్మైలింగ్.
1: ఇది దైవం యొక్క ప్రధానమైనటువంటి లక్షణము.
2: దిస్ ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ గాడ్.
1: దేనికి కోపం కానీ అసూయ కానీ అహంకారం కానీ ఏమాత్రము నిరూపించలేదు.
2: గాడ్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ఈగో ఆర్ ప్రైడ్ ఆర్ వాట్సోఎవర్.
1: అట్టి పవిత్రమైన గుణములు ఇప్పుడు మాత్రమే కనిపిస్తున్నాయి.
2: దట్ సేక్రెడ్ క్వాలిటీస్ ఆర్ ప్రెసెంట్ రైట్ నౌ.
1: ఏ అవతారంలో కూడా కనిపించలేదు.
2: ఇన్ నో ఇన్కార్నేషన్ యు ఎవర్ నోటీస్ దాట్.
1: కానీ అన్ని అవతారంలో కూడా ఆయా దివ్యత్వం ఒకటే అయినప్పటికీ కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావాలు పురస్కరించుకుని కొన్ని ప్రవర్తిస్తూ వచ్చాడు.
2: Though the divinity is uniform in all of the incarnations, but he expressed himself in different ways based on the circumstances.
1: కానా దైవత్వాన్ని మనం హృదయపూర్వకంగా విశ్వసించాలి.
2: So we should develop full faith in God.
1: నిన్ను నీవు ఏ రీతిగా విశ్వసిస్తున్నావో
2: just as you have faith in yourself,
1: ఆ విధంగా భగవంతుని విశ్వసించాలి.
2: Develop faith in God.
1: Faith in yourself and God.
2: Faith in yourself and God.
1: This is the secret of greatness.
2: This is the secret of greatness.
1: ఇది నిన్ను ఏ విధంగా నీవు విశ్వసిస్తున్నావో అటనే భగవంతుని విశ్వసించాలి.
2: Just as you have faith in yourself, faith in God.
1: దైవమే నీవు.
2: You are God. God is you only.
1: ఎందుకు నీ సందేహాలకంత అవకాశం అందిస్తున్నావు?
2: వై డు యూ స్కోప్
1: ఈ సందేహం నిన్ను దేహాన్ని ధ్వంసం చేస్తుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ దిస్ డౌట్ విల్ రూయిన్ యూ.
1: కనుక సందేహాన్ని దూరం చేసుకోండి.
2: సో గివ్ అప్ ఆల్ దిస్
1: అనుమానాన్ని నిర్మూలం గావించుకోండి.
2: డిస్పెల్ ఆల్ దిస్
1: ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
2: డెవలప్ లవ్.
1: సత్య మార్గంలో ప్రవేశించండి.
2: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: దివ్యమైనటువంటి తత్వాన్ని అనుభవించండి.
2: ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: ఇది ఏ నిజమైనటువంటి యొక్క సాధన. ఇది ఏ నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికము.
2: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువల్ పాత్ అండ్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: So that was from Krishna Janmashtami Discourse 1998, and Swami so interestingly said that Krishna avatar is special because he was always smiling, and in the same vein Swami added, such is the nature of the Satya Sai avatar too. Wow, that was lovely, isn't it? And then finally Bhagwan emphasized what is true sadhana, what is true spirituality. It is to demolish doubts and develop love. This is the ultimate truth of the spiritual path. This is the truth of the avatar. This is the truth we have to follow. This is the truth in the name Satya Sai. So this first line exhorts all of us to chant the name of this Satya Sai, who is the ultimate embodiment of truth, the truth that there is no truth higher than supreme love. Let's move on to the second line.

0: Sairam, you were listening to a drama entitled Swargadapi Gariyasi, Greater Than Heaven, presented by the students of the Sri Satya Sai Higher Secondary School on 12th January 2017.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 21st discourse on Gita Bhagavan delivered on 27th August 1984. In this discourse, Bhagavan, in his usual matchless style, explains with cute examples how one can perceive divinity underlying this universe. Sai Bhagavan Vacha.
3: Asaya Daseye Te Dasa Sarvalokasya. The one Yavadu Asiku Dasudavunu Attivadu Lokamunake Dasudavutadu.
4: The one who becomes a servant of the desire becomes a servant of the entire world.
3: Asiku Dasulu Karadani Dini Yokka Antarartham.
4: The inner significance of this is, do not become a slave for desire.
3: Aasenu aasenu daasiga gaavinchukunna vaadu lokamunake adhipati avutadu.
4: The one who makes desire his slave becomes a master of the world.
3: Lokamunandugala samasta sukhamulaku swayam jyoti swaroopamainatundi Atmaye Mooladharamani Vishwasinchali.
4: We have to believe that the self-effulgent Atman is the basis of all the happiness and joys of the world.
3: Manavuni yokka Indriya Sukhamulakai Tapatraya Padatu ee Indriyanandame Satyanandamani Bhavinchi Satamatamavutunnadu Manavudu.
4: People are immensely suffering, thinking that the world, the joys of the senses which they derive from the worldly objects are true. But this is not so.
3: Aite, ee indriya sukhamulakkani, indriya bhoga bhagyamulakkani, jagattunandagala samastamainatvanti yokka vishayamuyandu kaliginatvanti aanandamulakkani, yedi aadharamu aneetvanti satyanni manavudu vicharinchalekapothunnadu.
4: Man has not been able to inquire and find out what is the basis for the joy of all the sense objects and all the luxuries of the world.
3: Bhagavad Gita yandu dehamunu oka ghatamuga bhavicharu.
4: In Bhagavad Gita, body has been described as a pot.
3: Ee yokka kundaku 10 randramulu untunnavani kudanu bodhinchadu.
4: It has also been taught that there are 10 holes for this pot.
3: Kinda oka jyotini petti 10 chillala kundanu moosi petti dani paina dattamainatundi vastram vesinappudu ee jyoti yokka prakasham manike maatramu kanipinchadu.
4: If you keep a light and on that light if you keep a pot with 10 holes and if you cover this pot with a thick cloth, you would not be able to get the light.
3: Nemmadiga aa paina vesinatvanti dattamaina vastavunu teesinappudu 10 jyotuluga kanipistundi.
4: Gradually and slowly, if you lift that thick cloth which covers this pot, you would be able to see the light coming through the 10 holes of the pot.
3: 10 jyotuluga undinattu manaku kanipistundi kaani aa moosinatvanti yokka ghatamunu kodanu braddalu chesinappudu oke jyoti manaku sakshatkaristundi.
4: It looks as though that there are 10 lights, but when you break the pot, you will recognize that there is only one light.
3: స్వయం జ్యోతి అయినటువంటి ఆత్మతత్వమే ఇందులో ఒక్క జ్యోతి, ఏక జ్యోతి.
4: ద సెల్ఫ్ ఎఫల్జెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఈజ్ ద వన్ లైట్ విచ్ ఇస్ దేర్.
3: దీనిపైన పది చిల్లులు కలిగినటువంటి ఒక దేహం అనేటువంటి ఘటమును మూసిపెట్టారు.
4: ఆన్ దిస్ సెల్ఫ్ఎఫల్జెంట్ లైట్ ఆఫ్ ఆత్మన్ యు హావ్ కవర్డ్ విత్ ది బాడీ విచ్ హెస్ గాట్ 10 హోల్స్.
3: దీనిపైన మమత్వం అనేటువంటి మాయతత్వం అనేటువంటి దట్టమైనటువంటి వస్త్రం కప్పబడింది.
4: This spot has been covered by the thick cloth of mindness and attachment.
3: Kanuka mottamodata ee mamattam aneetundi mayanu ee dattamaina vastranni teesveyali.
4: Therefore in the very first place remove the cloth, the thick cloth of mamatva first.
3: This is
4: ignorance.
3: Idi kevalamu oka maya swaroopamlo untuntadi.
4: This is in the form of delusion.
3: ఈ మాయ కూడాను దైవం యొక్క స్వరూపమే.
4: This illusion also is the form of God.
3: కనుకనే మాయోపాధి భగవంతుడని కూడాను బోధించింది.
4: Therefore, God has been described as one who has illusion as his upadhi.
3: ఈ మమత్వం అనేటువంటి మాయ తొలగిన తర్వాత పది జ్యోతులుగా కనిపిస్తున్నాయి.
4: Once you take away this cloth of illusion, you can see 10 lights.
3: కన్నుల నుండి మనం చూడబడేటువంటి వెలుతురంతా కూడాను ఆ జ్యోతి యొక్క ప్రతిబింబమే.
4: The light which you can see through eyes, it is a reflection of the jyoti inside.
3: మనం చెవుల నుండి వినేటువంటి ఒక శబ్దము కూడాను ఆ జ్యోతి యొక్క రియాక్షనే.
4: The sound which you can get to hear through the ears, this also is a reflection of
3: mana note nundi velavadeetundi shabdam anta kudano adhe ee sound.
4: The sound which you get through your mouth is the resound of that jyoti.
3: Ee vidhamga prati indriyam nunchi manam emem anubhavistunnamo emem cheyagalugutunnamo ivanni kudano atma jyoti yokka bimbame.
4: All that you have been able to do and experience through these sense organs is only a reflection and image of the atma jyoti.
3: ఇది కేవలం ఘటం ఉండినంత వరకు భిన్నత్వంగా కనిపిస్తాయి ఈ జ్యోతులు.
4: సో లాంగ్ యాజ్ యూ గాట్ దిస్ పార్ట్ ది బాడీ యూ ఎక్స్పీరియన్స్ దిస్ యాజ్ ఎ డిఫరెంట్ జ్యోతిస్ అండ్ డిఫరెంట్ లైట్స్.
3: ఏకత్వంలో అనేకత్వాన్ని మనం దర్శిస్తున్నాము.
4: వీ హావ్ బీన్ ఏబుల్ టు సీ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ.
3: కానీ ఉపనిషత్తులు ఈ విధంగా అంగీకరించలేదు. But అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించమని చెప్పాయి.
4: బట్ ఉపనిషత్స్ హావ్ బీన్ టీచింగ్ దట్ యు సీ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
3: అయితే ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని ఎప్పుడు మనం దర్శించగలుగుతాం?
4: వెన్ కెన్ యూ సీ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ?
3: ఈ దేహాభిమానం అనేటువంటి ఘటమును బ్రద్దలు చేసినప్పుడే ఏక జ్యోతిగా వెలుగుతుంది.
4: ఓన్లీ వెన్ వీ డిస్ట్రాయ్ ది బాడీ కాన్షియస్నెస్ then we'll be able to experience it as one.
3: Kanuka daivattam aneetundi anekatvanga gocharinchadaniki moola kaaranamu ee deha abhimaname.
4: The reason for experiencing divinity in multiplicity is the attachment to the body and body consciousness.
3: Ee deha abhimanamulo ekatvamulo anekatvanni visheshinchetundi maya tattvame.
4: It is the principle of illusion which is causing this kind of experience of seeing diversity in unity.
3: కానీ అన్నింటి యందు ఒక ఏకత్వమే ఉంటుందనేటువంటి యొక్క సత్యాన్ని బోధించేటువంటిదే ఈ యొక్క ఉపనిషత్తులు.
4: ఉపనిషత్స్ హావ్ బీన్ టీచింగ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ దట్ ఇస్ ది యూనిటీ ఇన్ ది మల్టిప్లిసిటీ.
3: సర్వోపనిషత్ సారమే ఈ భగవద్గీత.
4: భగవద్గీత ఇస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్స్.
3: కనుక ఏ తర్వాత అన్నింటి యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం అనేటువంటి ఏకత్వమే బోధించేటువంటి యొక్క సమత్వమే ఇందులో సరి అయినటువంటి అర్థము.
4: The correct meaning is that there is only one thing and that has to be experienced in everything. This is the
3: samattam yoga uchchate annaru.
4: This has been said, described as equality is yoga.
3: Aithe annintiki endukodano samattam ee reetiga unnadi aneetunte vishayanni manam nitya jeevithamlo kodano konni margamu yendu manamu vicharana cheyali.
4: We have to enquire, taking a few instances of daily life, how we can experience equality in diversity and in number of items.
3: Pishta adi guna samparkatani anninti endu kudinatvanti ekatvam ainatvanti yokka okka divyatvam untundali.
4: It has been said that it is divinity which is inherent in everything.
3: Manamu bhujinchetvanti aaharamlo aneka vidhamainatvanti madhura padarthamlo manam cheskuntuntam.
4: In the food that we take, we prepare different types of sweets.
3: Mysore pak, gulab jam, barfi, palko, mithai, jileb, kheer, ilanti vanta manam chesukuntuntam.
4: A number of items like Mysore pak, gulab jamun, barfi, etc. we just prepare.
3: అయితే వీటి రూపనామములు ప్రత్యేకంగా ఉంటున్నాయి, కానీ ఇందులో చేరినటువంటి యొక్క ఏకత్వం అనేటువంటి యొక్క తత్వము చక్కెర ఒక్కటే.
4: ద ఫార్మ్ అండ్ ద నేమ్ ఆఫ్ ఆల్ దీస్ ఐటమ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద ఇన్నర్ సబ్స్టెన్స్ ఈ షుగర్ ఇట్ ఈస్ ది సేమ్.
3: ఇది సమత్వంతో కూడినటువంటి యొక్క యోగత్వం.
4: దిస్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఈ యోగత్వ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఈక్వాలిటీ.
3: ఇది కూడటం చేతనే దీనికి ఈ మాధుర్యం ఏర్పడుతూ ఉంటుండాలి.
4: బికాస్ షుగర్ ఈస్ దేర్, దేర్ ఇస్ స్వీట్నెస్ ఇన్ ఆల్ దీస్ ఐటమ్.
3: నిజంగా బియ్యం పిండిలో తీపి లేదు.
4: ఇన్ రైస్ ఫ్లోర్ దేర్ ఇస్ నో స్వీట్నెస్.
3: ఈ ఏకత్వం అనేటువంటి చక్కెర యోగత్వంతో అనగా కూడటం చేతనే ఆ బియ్య పిండికి తీపి ఏర్పడుతుండాలి.
4: బికాస్ ది రైస్ ఫ్లోర్ ఇస్ అసోసియేటెడ్ విత్ స్వీట్నెస్ దట్ ఇస్ షుగర్, యూ హావ్ బీన్ ఏబుల్ టు మేక్ ఎంజాయ్ ఇట్ అస్ స్వీట్.
3: గోధుమ పిండిలో తీపి లేదు.
4: Similarly, in the wheat flour, there is no sweetness.
3: ఆ గోధుమ పిండితో కూడా ఈ చక్కెర చేరటం వల్లనే దానికి తీపిగా వస్తుంటుంది.
4: Even in case of the wheat flour also, because it is associated with sugar, it is becoming sweet.
3: శనగ పిండిలో కూడా తీపి లేదు.
4: It is so in the gram flour.
3: అందులో కూడా ఈ చక్కెర చేరటం వల్లనే లడ్డు తీయగా ఉంటుంది.
4: Because sugar is associated with it, you are describing laddu as sweet.
3: కానీ ఈ సమత్వం అనేటువంటి యొక్క చక్కెర దివ్యత్వము అనేకత్వంతో కూడటం చేతనే ఈ దివ్యత్వము అనేక రూపనామములుగా విభజింపబడుతూ వచ్చినట్టుగా భావిస్తున్నాం.
4: బికాస్ దిస్ షుగర్ ఆఫ్ డివినిటీ ఈజ్ మిక్స్డ్ విత్ సో మెనీ థింగ్స్, యూ హావ్ బీన్ ఎంజాయింగ్ ఆల్ ద థింగ్స్ యాజ్ ద స్వీట్స్.
3: మానవుడు కేవలము ఆహార విహారములతోనే జీవితం అంతిమంగా చేయరాదు.
4: మ్యాన్ షుడ్ నాట్ ఎండ్ హిజ్ లైఫ్ విత్ ఓన్లీ జాయ్స్ అండ్ ఎంజాయ్మెంట్స్.
3: ఇట్టి ఆహార నిద్రను మాత్రమే అనుభవించే నిమిత్తమై మానవత్వం రాలేదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
4: వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్, వీ హావ్ నాట్ గాట్ దిస్ హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమన్ లైఫ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎంజాయింగ్ ఫుడ్ అండ్ స్లీప్.
3: తిండి తీర్థాదుల నిమిత్తమే ఉద్భవించినటువంటి అనేక క్రిమికీటకాదులు పశుపక్షి మృగాదులు కూడాను మనం చూస్తున్నాము.
4: వీఆర్ సీయింగ్ ఏ నంబర్ ఆఫ్ బర్డ్స్, ఎనిమల్స్ అండ్ వర్మ్స్ విచ్ ఆర్ బోర్న్ ఫర్ ది సేక్ ఆఫ్ ఫుడ్.
3: ఈ విధమైనటువంటి యొక్క మృగములు పశుపక్షాదులు కూడా అనుభవించేటువంటి సుఖమును అనుభవించేటకు మానవత్వమే ఎందుకు రావాలి?
4: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ హ్యావింగ్ హ్యూమన్ లైఫ్ టు ఎంజాయ్ ఆల్ ది ప్లెజర్స్ విచ్ దీస్ ఎనిమల్స్, బర్డ్స్ అండ్ వర్మ్స్ ఆర్ ఎంజాయింగ్?
3: ఈ పశుపక్షాదులు అనుభవించేటువంటి సుఖ సంతోషములకు మనం ఎందుకు విద్యను అభ్యసించాలి?
4: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ అక్వైరింగ్ ఎడ్యుకేషన్ టు ఎంజాయ్ ది ప్లెజర్స్ విచ్ హావ్ బీన్ ఎంజాయ్డ్ బై ది బర్డ్స్, ఎనిమల్స్?
3: మానవత్వం అనేటువంటి ఉత్తమ తత్వానికి ఉండినటువంటి యొక్క ఆదర్శం ఏమిటి?
4: వాట్ ఇస్ ది స్పెషల్ ఐడియల్ విచ్ హెస్ బీన్ హెల్డ్ అవుట్ ఫార్ హ్యూమానిటీ?
3: జంతువు నామ నరజన్మ దుర్లభం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
4: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు ఒబ్టెయిన్ హ్యూమన్ లైఫ్?
3: మానవుడు పశువుగా మారటం కోసమని మానవత్వం రాలేదు, మానవుడు పశుపతిగా మారాలి.
4: హ్యూమన్ లైఫ్ హెస్ బీన్ గివన్ నాట్ ఫార్ బికమింగ్ అన్ ఎనిమల్ బట్ హీ హెస్ టు బికమ్ ద మాస్టర్ ఆఫ్ ది.
3: మానవుడు మాధవత్వాన్ని పొందే నిమిత్తమై వచ్చినాడు, కానీ దానవత్వాన్ని అనుసరించడం కోసం రాలేదు.
4: మ్యాన్ హెస్ టేకన్ హ్యూమన్ లైఫ్ టు బికమ్ డివైన్ అండ్ నాట్ టు బికమ్ ఎ డెమన్.
3: కనుకనే ఈ విధమైనటువంటి ఉన్నత స్థాయిని పొందే నిమిత్తమై ఈ మానవత్వం లభ్యమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
4: వీ హావ్ టు రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ హ్యూమన్ లైఫ్ ఈస్ గివన్ టు అస్ ఇన్ ఆర్డర్ దట్ వీ రీచ్ ఎన్ ఎలివేటెడ్ ప్లేస్.
3: దీనిని కూడాను జీసస్ కూడా చెప్పాడు, మానవుడు కేవలం ఒక రొట్టి ద్వారానే జీవించటం లేదు.
4: ద సేమ్ థింగ్ హస్ బీన్ జస్ట్ సెడ్ బై జీసస్ దట్ మ్యాన్ ఇస్ నాట్ లివింగ్ బై ఫుడ్ అలోన్.
3: దీనికంటే ఉన్నతమైనటువంటి యొక్క విశిష్టత మానవుని యందు ఉంటున్నది.
4: దేర్ ఇస్ ఎక్స్ట్రాడినరీ సిగ్నిఫికెన్స్ విచ్ మ్యాన్ హ్యాస్ టు అటైన్.
3: అనిత్యమైనటువంటి పదార్థములను విసర్జించటము, నిత్య సత్యమైనటువంటి పదార్థములతో సంబంధం కల్పించుకోవటం ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమన్నాడు.
4: ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఇస్ టు గివ్ అప్ థింగ్స్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్ అండ్ టు ఆస్పైర్ ఫార్ అండ్ అటైన్ థింగ్స్ విచ్ ఆర్ పర్మనెంట్.
3: కనుక ఇట్టి మానవ లక్ష్యాన్ని మనం ఈనాడు విసర్జించి కేవలము ఒక అభిమాన మమకారములతో కూడినటువంటి ఒక దేహతత్వంతో మనం జీవిస్తూ వస్తున్నాం.
4: బట్ టుడే వీఆర్ గివింగ్ అప్ సచ్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ అండ్ లివింగ్ ది లైఫ్ ఆఫ్ అటాచ్మెంట్.
3: కనుక అర్జున, ఈ దేహాభిమానం అనేటువంటిది నిన్ను ఈ విధముగా బంధించి వేస్తుండాలి.
4: Therefore, Arjuna, this body consciousness and attachment to the body is binding you.
3: దేహాభిమానం ఉండవలసినదే,
4: యు మస్ట్ హ్యావ్ ఎ లిటిల్ బాడీ అటాచ్మెంట్ టు ద బాడీ.
3: అయితే ఈ అభిమానం దేని నిమిత్తము అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విచారించాలి.
4: బట్ యూ హావ్ టు ఫస్ట్ ఎన్క్వైర్ వై షుడ్ హ్యావ్ దిస్ అటాచ్మెంట్ టు ద బాడీ.
3: తన ఎందున్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించే నిమిత్తమే మానవత్వం అనేటువంటిది ప్రకటితమైంది.
4: Man's life has been given in order to recognize the divinity which is inherent and existing inside him.
3: Oka chinna udaharana manam yochinchukovachunu.
4: We can just think about a small example to understand
3: that the manavuni kudano asatya maadaraadu ani telusu.
4: Every man knows that he should not utter a lie.
3: Aneka mandi neenikapaina asatya maadanu ani pratigna chestukuntadu.
4: Quite a few people take a note that they would not lie then onwards.
3: Maranamishame asatya maadutunnadu.
4: Every next moment he is telling a lie.
3: అన్యాయం చేయకూడదని వ్యాపారస్తునికి తెలుసు.
4: బిజినెస్ మన్ నోస్ దట్ హి షుడ్ నాట్ డిసీవ్.
3: ఏదో కొంతవరకు ఆదాయం మాత్రం తీసుకోవాలి అని కూడా వాడు కూడా నిర్ణయించుకుంటాడు.
4: హి ఆల్సో టేక్స్ ఎ రిజాల్వ్ దట్ హి కెన్ ఎర్న్ ఎ లిటిల్ ప్రాఫిట్.
3: కానీ మరుదినమే ఈ అన్యాయమునకు అసత్యమునకు పాల్పడతాడు.
4: బట్ ది వెరీ నెక్స్ట్ డే హి రిసార్ట్స్ టు ది అన్ఫేర్ మీన్స్.
3: ఇంకా పైన ఎవరిని దూషించరాదు, ఎవరిని బాధ పెట్టరాదు అని అనుకుంటాడు ఒక నిమిషంలో మానవుడు.
4: Man thinks and resolves that from then onwards he should not hurt, he should not harm anyone.
3: కాని కొన్ని నిమిషంలోనే ఈ సత్యాన్ని, ఈ యొక్క విశ్వాసాన్ని విస్మరించి తిరిగి ఎవరినో ఒకరిని దూషిస్తూ ఉంటాడు, ఎవరినో ఒకరిని బాధిస్తూ ఉంటాడు.
4: But within minutes he forgets his resolve, he criticizes and he hurts someone or the other.
3: ఈ మానవునికి ఒక విధమైనటువంటి యొక్క నిశ్చయం అనేటువంటి చిత్తమే లేకుండా పోతుండాలి.
4: Man seems to not have a steady mind at all.
3: ఈ నిశ్చయాత్మక బుద్ధిని తాను అభివృద్ధి పరచుకోలేకపోతున్నాడు.
4: He has not been able to develop a firm and a steady mind.
3: ఈనాడు ఏకాశి ఏకాశి ఏమీ తినరాదు, దైవం యొక్క చింతన చేతనే నా కాలమును సార్థకంగా గావించుకోవాలని అనుకుంటాడు.
4: He thinks that today is ekadasi day. I have to spend the entire day thinking of the Lord. I should not take anything
3: at all. Ante cheyetappudiki edo inta palaharam aina tindam anukuntadu.
4: After some time he excuses himself by telling that let me take a little of
3: endu lekapothe edent godaprava uppindi aina cheskon tindam anukuntadu.
4: Let me have a little of upma at least.
3: Ee vidhamga tana yokka pratignalanu tana yokka sankalpamulanu marchukotamlo లోపల ఏదో ఒక మహత్తరమైన శక్తి ఒకటి ఉన్నది.
4: ఇన్ దిస్ వే వెన్ మ్యాన్ ఈజ్ చేంజింగ్ ఫ్రమ్ హిజ్ ఓన్ రిజాల్వ్స్ దేర్ మస్ట్ బి సమ్ పవర్ఫుల్ ఎంటిటీ విచ్ ఈస్ వర్కింగ్ ఇన్సైడ్ హిమ్.
3: అది లోపల ఈ శక్తివంతమైనటువంటి యొక్క ఇది ఉద్రేకమే లేకుండా పోయినా, ఈ ప్రోత్సాహమే లేకుండా పోయినా, ఈ సంకల్పమే కలగకుండా పోయినా, మానవుడు ఈ విధంగా సంకల్పించిన దానికి విరుద్ధంగా ప్రవర్తించలేడు.
4: If only there was no powerful instinct, powerful urge, powerful element inside him, he would not have changed his resolve and his promise and his vow.
3: Edo manavuniki artham kaanetunti gocharam kaanetunti oka shakti lopala imidi untundadi.
4: There is some power which is hidden in him, which is very powerful, which he has not been able to understand.
3: Idi emiti ani lotuga vicharana chesthe,
4: if only one thinks a little deeply, what exactly is this power?
3: Manavuni endu మూడు గుణములు ఉంటున్నవి.
4: దేర్ ఆర్ త్రీ గుణస్ అట్రిబ్యూట్స్ విచ్ ఆర్ ఇన్ మ్యాన్.
3: సత్వ రజో తమో గుణములు.
4: దే ఆర్ సత్వ రజస్ అండ్ తమో.
3: ఇవి ఆహార విహారం చేత ఉద్రించిపోతుంటాయి.
4: దీస్ హావ్ బీన్ ఎంకరేజ్డ్ అండ్ సస్టైన్డ్ బై ఫుడ్ అండ్ స్లీప్.
3: అందులో రజోగుణ తమో గుణములు అనేటువంటిది చాలా విరుద్ధమైన మార్గాన్ని అవలంబిస్తాయి.
4: Among the three, the rajoguna and tamoguna are likely to encourage him to take wrong paths.
3: Indulo rajogunamunaku kaamam aneetuvanti puttudu puttadu.
4: For rajoguna was born son of kama desire.
3: Aithe ee tamogunamuku krodham aneetuvanti puttiga puttindi.
4: For tamoguna a daughter was born called anger.
3: Kanuka mottamodata మానవుని సంకల్పించుకున్నటువంటి దృఢ విశ్వాసములను చెదిరింపజేసేటువంటిదే ఈ యొక్క రజోగుణ కుమారుడైనటువంటి కామము.
4: ద ఫస్ట్ వన్ హూ మేక్స్ ది మ్యాన్ గివ్ అప్ ఆల్ ద రిజాల్వ్ విచ్ హి హస్ జస్ట్ టేకన్ ఈజ్ ద సన్ ఆఫ్ తమోగుణ
3: రజోగుణ
4: సన్ ఆఫ్ రజోగుణ అండ్ దట్ ఈస్ డిజైర్.
3: ఇక్కడ దుర్గుణములన్నింటి కూడాను క్యాప్టెన్ గా ఒక అధిపతిగా నిలుస్తుండాలి ఈ కామం.
4: This desire is acting as the leader and the captain of all the bad qualities.
3: Aithe baita unnatvanti shatruvulanu manamu jayinchadaniki konni upayamulu untundayi.
4: We can plan and have certain programs టు డిఫీట్ అండ్
3: సమాధాన భేద దండోపాయములు అంటాము.
4: దే హావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సమాధాన భేద దండోపాయస్.
3: అయితే లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపులన్నిట్లు పట్టగలడు.
4: బట్ వన్ హూ హ్యాస్ ఈల్డెడ్ టు ది ఇన్నర్ ఎనిమీస్, హౌ కెన్ హీ కాంకర్ ది ఔటర్ అండ్ ఎక్స్టర్నల్ ఎనిమీస్.
3: లోపలనే ఇంటిలోనే బంధింపబడ్డాడు వీడు, ఇంకా బయట శత్రువులు ఏ రీతిగా జయించడానికి వీలవుతుంది?
4: హీ హాస్ బీన్ బౌండ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, హౌ కెన్ హీ కాంకర్ ది ఎక్స్టర్నల్ అండ్ ఎనిమీస్ అట్ ఆల్.
3: కనుక మొట్టమొదట ఈ కామం అనేటువంటి క్యాప్టెన్ ఇంటి లోపల రంధ్రం వేసి లోపల ప్రవేశించాడు.
4: దిస్ క్యాప్టెన్ ఆఫ్ ది బ్యాడ్ క్వాలిటీస్ హ్యాస్ మేడ్ ఎ హోల్ అండ్ ఎంటర్డ్ ఇన్ టు ద హౌస్ అండ్ దట్ ఈస్ డిజైర్.
3: ఇతను ప్రవేశించిన తక్షణమే క్రోధ ద్వేష లోభములనేటువంటి వారు కూడా ప్రవేశిస్తారు.
4: ద మూమెంట్ దిస్ డిజైర్ ఎంటర్డ్ ఇన్సైడ్ ద హౌస్ ది అదర్స్ లైక్ హేట్రెడ్ అండ్ యాంగర్ అండ్ గ్రీడ్ దే హావ్ ఆల్సో ఎంటర్డ్.
3: ఈ విధమైనటువంటి శత్రువులు లోపల ప్రవేశించగానే తాను తమ యొక్క జ్ఞానమును కోల్పోయి ఈ యొక్క శత్రువులకు వశమైపోతాడు.
4: ద మూమెంట్ దీస్ ఎనిమీస్ ఎంటర్ ఇన్సైడ్ ద మ్యాన్ హీ లూజెస్ హిస్ డిస్క్రిమినేషన్ అండ్ విజ్డమ్.
3: ఈ జ్ఞానమును కోల్పోవటం చేతనే తమ ప్రతిజ్ఞలు కూడా విఫలం చేసుకుంటున్నాడు.
4: ద మూమెంట్ హీ లూజెస్ హిస్ విజ్డమ్ హీ ఆల్సో గివ్స్ అప్ హిస్ రెజల్యూషన్.
3: మానవుని యొక్క ప్రతిజ్ఞలను విఫలం చేసుకోవటానికి మూల కారణము ఈ కామమే.
4: ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ నాట్ ఫుల్ఫిలింగ్ హిస్ ఓన్ రిజాల్వ్స్ ఈస్ డిజైర్.
3: దేవాలయమునకు ప్రహారం అని ఒకటి ఉంటుంటాది.
4: ఫర్ ది టెంపుల్ దేర్ ఇస్ ప్రహార
3: కాంపౌండ్.
4: దేర్ ఇస్ ఎ కాంపౌండ్ వాల్.
3: దీనిలో అక్కడక్కడ కొన్ని కొన్ని రంధ్రములు పెట్టి ఉంటుంటారు.
4: ఫర్ ది కాంపౌండ్ వాల్ ఎ ఫ్యూ హోల్స్ ఆర్ యూజువలీ మేడ్.
3: కనుకనే ఇది దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ జీవునకు జీవుడనే దేవునకు ఈ దేహం దేవాలయం వంటిది.
4: దిస్ బాడీ ఈజ్ సంథింగ్ లైక్ ఎ టెంపుల్ ఫార్ ది గాడ్ హూ ఇస్ జీవ ఇన్సైడ్ ఇట్.
3: ఇదే దీనికి ఉన్నటువంటి ఆవరణం.
4: దిస్ ఈస్ ది కాంపౌండ్.
3: ఇందులో మమత్వం అనేటువంటిది ఒక పెద్ద దట్టమైనటువంటి కాంపౌండ్.
4: దిస్ మమత్వ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ బిగ్ కాంపౌండ్.
3: దీని ద్వారా అనేక ఇంద్రియములంతా కూడా విస్తృతమైపోతుంటాయి.
4: అండ్ త్రూ దిస్ ది సెన్స్ ఆర్గన్స్ మేక్ దే బికమ్ హోల్స్ అండ్ దే ఎన్కరేజ్.
3: కనుకనే ఈ యొక్క దేహి అనేటువంటి వానికి దేవాలయం అనేటువంటి దీనికి ఈ దేహం అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి హద్దుగా నియమిస్తూ వచ్చారు.
4: ఫర్ దిస్ ఇన్సైడ్ ఇన్ ట్వెల గాడ్ దిస్ బాడీ బికమ్స్ ఇట్ సెట్స్ లిమిట్స్.
3: గొప్ప గొప్ప రాజులు నివసించేటువంటి యొక్క భవనమునకు పెద్ద కోట కూడా అని కడుతుంటారు.
4: ఫర్ ది ప్యాలెసెస్ కన్స్ట్రక్టెడ్ ఫార్ లివింగ్ బిగ్ ఎంపరర్స్ అండ్ కింగ్స్ యూ విల్ హ్యావ్ ఎ బిగ్ ఫోర్ట్.
3: ఈ కోట గోడకు కొన్ని నవద్వారముల పురి అని పెట్టింటారు.
4: ఫర్ దిస్ ఫోర్ట్ యూజువలీ దెర్ విల్ బి 9 గేట్స్.
3: అదే విధంగానే రాజనిక రాజ మహారాజ రాజ ఆత్మ సామ్రాజ్యం అనేటువంటి దీనికి తాను మహారాజు అనేటువంటి ఒక దివ్యత్వంతో కూడినటువంటి ఆత్మతత్వమునకు దేహము ఒక కోటగోడ మాదిరి ఉంటుండాలి.
4: సిమిలర్లీ ఫర్ దిస్ ఎక్స్ట్రాడినరీ ఎంపరర్ ఆఫ్ ఆత్మన్ దిస్ బాడీ ఈజ్ సంథింగ్ లైక్ ఎ ఫోర్ట్.
3: దీనికి నవద్వారములు ఉంటున్నాయి.
4: దేర్ ఆర్ 9 డోర్స్ ఫర్ దిస్.
3: నవద్వారే పురి దేహి అన్నాడు కృష్ణుడు దీన్ని.
4: కృష్ణ హాస్ డిస్క్రైబ్డ్ దిస్ బాడీ యాజ్ వన్ విచ్ హెస్ గాట్ 9 గేట్స్.
3: అయితే ఆ కోటగోడ అనేటువంటిది జడమైనటువంటి యొక్క రాతితోనూ లేక సిమెంట్తోనూ ఇంకా ఏ ఇటుకతోనూ కట్టబడి ఉంటుండాలి.
4: బట్ ది ఫోర్ట్ ఎక్స్టర్నల్ హెస్ బీన్ కన్స్ట్రక్టెడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ బ్రిక్ సిమెంట్ అండ్ శాండ్ ఎట్సెట్రా.
3: కానీ ఈ కోటగోడ రక్త మాంస వెముకలతో కట్టబడినటువంటిది.
4: బట్ దిస్ ఫోర్త్ ఆఫ్ బాడీ ఈస్ కన్స్ట్రక్టెడ్ అవుట్ ఆఫ్ బ్లడ్ బోన్స్ అండ్ ఫ్లెష్.
3: అయితే ఈ యొక్క దేహములో దేహి ఉండినంత వరకును ఇది అనేక విధమైనటువంటి సుగంధములతో విరజిల్లుతూ ఉంటుంది.
4: సో లాంగ్ యాజ్ ది లార్డ్ ది ఇన్వెలర్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ దిస్ పర్టికులర్ బాడీ ఇట్ విల్ బి ఫుల్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్.
3: ఈ దేహమును వదిలిన తక్షణమే ఇది దుర్గంధములతో కుమిలిపోతుంది.
4: ద మూమెంట్ ద ఇన్వెలర్ లీవ్స్ దిస్ బాడీ దిస్ బికమ్స్ డర్టీ అండ్ అబ్నోక్షియస్.
3: కనుకనే 9 చిల్లుల తోలు తిత్తియే గాని కాంతి కలిగిన వజ్రఘటము కాదు.
4: దేర్ఫోర్ దిస్ బాడీ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ విచ్ హెస్ గాట్ 9 హోల్స్ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ వన్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ డైమండ్స్.
3: నిమిష నిమిషములకు నీచు నూరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
4: మోమెంట్ ఆఫ్టర్ మోమెంట్ ఇట్ ఎమిట్స్ బ్యాడ్ స్మెల్ రాదర్ దాన్ emits good and perfumes.
3: ఇలాంటి దేహతత్వంతో కూడినటువంటి దీనిని దైవత్వంతో మనం మార్చుకోవటంలో ఎంతైనా ఇది దివ్యత్వంగా మారిపోతుంది.
4: బాడీ విచ్ హెస్ గాట్ దీస్ క్వాలిటీస్ బై కన్వర్టింగ్ దిస్ ఇన్ టు డివినిటీ దెల్ బి అ లాట్ ఆఫ్ జాయ్ అండ్ ప్లెజర్.
3: కానీ మానవుడు ఈ దేహమును ఏదో ఒక ఉపాధిగా భావించి తన యొక్క భోగభాగ్యమును చేకూర్పజేసేటువంటి యొక్క ఉపాధిగా కూడా దీన్ని విశ్వసిస్తున్నాడు.
4: But unfortunately, man is thinking this to be an instrument which can give him a number of joys, material.
3: ఇది ఉపకరణంగా తాను భావిస్తున్నాడు.
4: He is taking it as an instrument.
3: అందువల్లనే దీనిని అనేక విధములుగా కూడాను పెడమార్గంలో పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు.
4: That's why he is taking up the use of this particular body in the wrong ways.
3: ఇది మానవత్వానికి చివరి నిష్కర్ష కాదని చెప్పాడు కృష్ణుడు.
4: Krishna has just said that this is not final proof of real humanity.
3: నాయన దేహాన్ని అనుగ్రహించడము దేహిని తెలుసుకోవటం కోసం.
4: చే బాడీ హెస్ బీన్ గివన్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ది ఇన్వెలర్ హూ ఇస్ దేహి.
3: కనుక నీకు పశుపక్షి మృగాదుల కంటే తెలివితేటలను అధికంగా ప్రసాదించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇదే.
4: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ గివింగ్ యూ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆఫ్ ది మైండ్ విచ్ హెస్ నాట్ బీన్ గివన్ టు ది యానిమల్స్.
3: పశుపక్షి మృగాదులకు విచారణ శక్తి ఇంత తీవ్రంగా ఉంటుండదు.
4: యానిమల్స్ అండ్ బర్డ్స్ డు నాట్ హ్యావ్ ది డిస్క్రిమినేటింగ్ పవర్ అండ్ పవర్ ఆఫ్ ఎన్క్వైరీ.
3: మానవుడు ప్రతి క్షణమునందు కూడా ఒక్కొక్క దానిని ఒక్కొక్క విచారణ శక్తితో అనుభవిస్తున్నాడు.
4: మ్యాన్ హెస్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ మెనీ థింగ్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్క్వైరీ అండ్ థాట్.
3: తన తత్వాన్ని తాను విచారణ చేసుకోవడంలో తన యొక్క శక్తిని తాను ఉపయోగపెట్టుకోవాలి.
4: He has to use all his powers of inquiry in understanding the principle which he constitutes.
3: కనుక మన యందు ఉండేటువంటి మన ప్రతిజ్ఞలను భిన్నముగా అవించేటువంటి మొట్టమొదట ఈ కామతత్వాన్ని మనం నిర్మూలన చేయాలి.
4: Therefore, this particular principle of desire which is making us give up all our resolves, we have to understand this.
3: అని వాంఛలు ఉండాలి.
4: There must be desires.
3: వాంఛలే లేకపోతే మానవునికి ఈ జగత్తును క్షణమైనా జీవించలేడు.
4: Without desires, man is not going to live even for a moment in this
3: world. ఆ వాంఛలు కొన్ని సదుపయోగమైనటువంటి రీతిగాను,
4: these desires, man has to use it for good.
3: ఇది ఒక సదుద్దేశంలో ఉండి ఇతరులకు కొన్ని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించేటువంటి ఆశయాలుగా ఉంటుండాలి.
4: He has to hold this as a good example for others.
3: ఇది నిజమైన మానవత్వం.
4: This is true humanity.
3: మానవత్వం లోపల సమాధి తత్వాన్ని కూడా లక్ష్యం నందుంచుకోవాలి.
4: Man has to keep the principle of samadhi also in his life.
3: సమాజం యొక్క లక్ష్యమే మానవుని ఎందు లేకుండినా తమ యొక్క జీవితం సార్థకం కానేరదు.
4: If he doesn't have the welfare of the society as his goal, he is not a human being.
3: సమాజం నందే పుట్టి సమాజం నందే పెరిగి సమాజం నందే జీవించేటువంటి మానవుడు సమాజమునకు భిన్నంగా జీవించడానికి వీలు కాదు.
4: As he is born in the society, he lives in the society, gets so many benefits from the society, he has to serve the society.
3: మానవుడు చేసేటువంటి ఏ చిన్న కార్యమైనా ఏ పెద్ద కార్యమైనా కూడాను భగవత్ ప్రీత్యార్థమైనటువంటి భావంతో చేస్తే ఇవన్నీ సార్థకమవుతాయి.
4: Be it a small work or a big work, whatever man has been doing, he has to do it for the sake of God.
3: మనం చేసే ప్రతి కర్మ కూడాను దైవత్వంగా మార్చుకోవాలి.
4: Whatever work we do, we have to convert it into a divine
3: work. Transform into worship.
4: Work must be transformed into worship.
3: మనము ఏ పని చేసినా ఇది నాకు సరి అయినటువంటిదే కాదా, నేను చేయదగినదే కాదా అనేటువంటి విచారణ చేయాలి.
4: వాట్ ఎవర్ వర్క్ యూ డూ విల్ హావ్ టు ఆస్క్ టూ క్వశ్చన్స్, ఈజ్ ఇట్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ మీ అండ్ ఈజ్ ఇట్ ఎ థింగ్.
3: లోపల నుండి వెలువడేటువంటి ఈ యొక్క నవ జ్యోతులు కూడాను దైవం యొక్క జ్యోతులు.
4: All the lights, nine lights which are emanating from the body are the lights coming out of God and divinity.
3: స్వయం లింగం యొక్క ప్రకాశం.
4: This is the effulgence coming out of
3: swaswarupam yokka pratibimbam.
4: This is a reflection of swaswarupa.
3: Kanuka idi bhagavantuni tejasnu ee reetiga manam upayoginchukovali aneetunte lakshyam untundali.
4: This is the effulgence of the Lord Supreme. How to use this, we should always have that.
3: Neevu kevalam chevunu kannunu mukkunu norunu maatrame chustunnavu kani daanu nundi velugade tuntu yokka divyamainatunte prasadam neevu gamaninchatam ledu.
4: You have been able to see external organs like eyes, ears, nose and mouth, but you are not able to understand the effulgence.
3: Oka chinna udaharanam,
4: a small example for this.
3: Kumbha varsham kurustu untundali.
4: There is a downpour.
3: Konni penkul nundi neelu kaarutunnayi.
4: The water is coming from the roof.
3: Konni sheets nunchi kaarutunnayi neeru.
4: From zinc sheets water is flowing out.
3: Konni middiki pettinatundi donul nunchi kaarutunnayi neeru.
4: Small outlets of the external roof.
3: Konni konni chinuklu vruchavu nunchi padutunnayi.
4: Water is coming from that.
3: Idi చెట్టు చినుకులు అని మనం అనుకుంటున్నాము.
4: ఫ్రమ్ ది ట్రీ ఆల్సో
3: నిద్ది దూరం నుంచి వచ్చేటువంటి నీరు అనుకుంటున్నాము.
4: వి ఆర్ డిస్క్రైబింగ్ దిస్ వాటర్ యాస్ వాటర్ కమింగ్ ఫ్రమ్ రేకులు
3: నుండి పడేటువంటి నీరు అని భావిస్తున్నాము.
4: సిమిలర్లీ ఫ్రమ్ ద రూఫ్ ఆఫ్ అటాచ్డ్ హౌస్
3: ఈ రేకులు నుంచి వచ్చేటువంటి నీరు అని విశ్వసిస్తున్నాము.
4: సిమిలర్లీ వాటర్ ఇస్ కమింగ్ ఫ్రమ్
3: కానీ ఈ అన్ని నీరు కూడాను మేఘం నుంచి వచ్చినవే.
4: But we'll have to recognize the truth. All this water is coming from the sky.
3: కనుక ప్రతి ఒక్కరి వాక్కు కూడాను దివ్యత్వమైనటువంటి దైవవాణిని.
4: Therefore, all the speech, from whomsoever it is coming, it
3: ఈ దోనులు వేరు, ఈ పెంకులు వేరు, ఈ యొక్క షీట్లు వేరు.
4: All these things which are incidentally coming as in between the clouds and ourselves, that they are
3: కనుకని అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం పట్టాలి.
4: We have to recognize the unity which is underlying all the different things.
3: ee ekatvanni manam pattinappude vinnattvam anetundi dooram avutadi.
4: Once we have been able to get hold of this unity, the diversity will disappear.
3: Vinnattvam dooram kaagane ee kaamatattvam antardhanam aipothundi.
4: Once the diversity disappears, desire disappears.
3: Kaamam yenadu antardhanam ayindo ఇంక క్రోధమునకు ఏమాత్రమూ అవకాశం లేదు.
4: వన్స్ డిజైర్ గోస్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ ఆంగర్.
3: ఈ కామక్రోధమును నిర్మూలము గావించిన తక్షణమే ఆత్మజ్ఞానం స్వస్వరూప దర్శనాన్ని అందిస్తుంది.
4: ఇఫ్ యు డిస్ట్రాయ్ డిజైర్ అండ్ ఆంగర్ యుల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ యువర్ రియల్.
3: ఇది సాధన ద్వారాను విచారణ ద్వారాను మన ఎందున్నటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏకత్వంగా భావించడానికి ప్రయత్నించాలి.
4: త్రూ సాధన అండ్ త్రూ ఎన్క్వైరీ వి షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ డివినిటీ విచ్ ఇస్ విదిన్ అస్.
3: దీనిని అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అన్నారు.
4: ది సేమ్ థింగ్ హెస్ బీన్ జస్ట్ సెడ్ ఇన్ ది ప్రేయర్, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ.
3: అయితే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క స్థానమును పొందటం చేత దానికి విలువ అధికమవుతుంది.
4: The different objects get their value by the position they occupy.
3: మనము చేసేటువంటి ఎట్టి కర్మలైనప్పటికీ దైవార్పితమైనటువంటి భావంతో చేసినప్పుడు ఆ కర్మలు కూడా విలువ కలిగినటువంటి వైతాయి.
4: వాట్ ఎవర్ వర్క్ యూ డూ, ఇఫ్ ఓన్లీ యూ డూ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఆఫరింగ్ టు ద లార్డ్, దే గెట్ ఎన్ ఎక్స్ట్రా వాల్యూ.
3: దైవం యొక్క సంపర్కము చేత ఆ విషయం కూడా పవిత్రమైపోతుంది.
4: బై ది అసోసియేషన్ ఆఫ్ ది వర్క్ విత్ ద లార్డ్ దే ఆల్సో బికమ్ వెరీ సేక్రెడ్.
3: ఒక చిన్న ఉదాహరణ,
4: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
3: మనం ఇంటిలో ఎక్కడైనా ఎలుకను చూసేటప్పటికీ బోను పెట్టడమో కర్ర తీసుకుని కొట్టడమో మనం జరుపుతుంటారు.
4: ఇఫ్ వి సీ ఎ రాట్ ఇన్సైడ్ అవర్ హౌస్ వి టేక్ ది స్టిక్ అండ్ ట్రై టు పనిష్ ఇట్.
3: ఈ ఎలుకను చూస్తే మనం చాలా అలక్ష్యంగాను అసహ్యంగాను భావిస్తాం.
4: వెన్ వి సీ ఎ రాట్ వి విల్ బి ఎ లిటిల్ ఇండిఫరెంట్ ఆర్ వి జస్ట్ విల్ బి డిస్గస్టెడ్.
3: కానీ అదే ఎలుక వినాయకుని వాహనంగా వచ్చిందంటే నమస్కరిస్తాం.
4: బట్ ది సేమ్ రాట్ వెన్ ఇట్ బికమ్స్ ది వెహికల్ ఆఫ్ వినాయక వి వర్షిప్ ఇట్.
3: కారణం ఏమిటి?
4: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
3: ఇది దైవార్పితమైనటువంటి యొక్క దీనికా ఉండటం చేత దానికి ఆ విలువ కూడా లభించింది.
4: ద వాల్యూ రాట్ హెస్ బీన్ ఏబుల్ టు ఒబ్టెయిన్ బికాస్ ఇట్ హెస్ ఆఫర్డ్ ఇట్ సెల్ఫ్ టు ద లార్డ్.
3: పామును చూస్తే మనము పట్టి కొట్టుతాం.
4: ఇఫ్ యూ కమ్ అక్రాస్ అ స్నేక్ యూ హోల్డ్ ఇట్ అండ్ యూ
3: లేక ఎవరైనా పామును పట్టేటువంటి వాడిని పిలిపించి పట్టించి దూరంగా తీసుకుని వెళ్ళి మనం చెప్తాం.
4: అదర్వైజ్ యూ గెట్ హోల్డ్ ఆఫ్ అ స్నేక్ చావర్ అండ్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు హిమ్.
3: అదే పాము ఈశ్వరుని ఆభరణాలుగా ఉంటుంటుంటే దానిని మనం నమస్కరిస్తాం.
4: వెన్ ది సేమ్ స్నేక్ అడోర్న్స్ ఈశ్వర వి వర్షిప్ అండ్ వి ఆఫర్ సాల్యూట్.
3: కారణం ఏమిటి?
4: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
3: అది ఈశ్వరుని యొక్క అర్పితంగా రూపొందింది.
4: బికాస్ ఇట్ హాస్ ఆఫర్డ్ ఇట్ సెల్ఫ్ టు ఈశ్వర దేర్ఫోర్ ఇట్
3: ఈశ్వరార్పితమైనటువంటి యొక్క విషసత్వములు కూడాను అది ఘనమైనటువంటి యొక్క కీర్తిని స్థానమును పొందుతాయి.
4: ఈవెన్ ఇట్ ఇస్ ఎ పాయిజనస్ స్నేక్ వన్స్ ఇట్ ఆఫర్స్ ఇట్ సెల్ఫ్ టు గాడ్ ఇట్ బికమ్స్ ఇట్ అక్వైర్స్ అ లాట్ ఆఫ్ ఫేమ్ అండ్ బికమ్స్
3: లోపల విష్ణువు ఈశ్వరునకు ఏదో ఒక సందేశం పంపాడు.
4: వన్స్ అపాన్ ఎ టైమ్ విష్ణు సెంట్ ఎ మెసేజ్ టు ఈశ్వర.
3: ఎవరితో పంపాడు? గరుడుతో పంపాడు.
4: Through whom did he send the message? Through Garuda he sent it.
3: ఈ గరుడ ఈశ్వరుని దగ్గరికి వచ్చి బాగా ఆడుకుంటూ వచ్చి వాలినాడు.
4: This Garuda came to Ishwara swinging its wings and it just
3: ఇతని రెక్కల యొక్క గాలి చేత ఈశ్వరుడు ధరించినటువంటి పాములకు కొంచెం చలనం కలిగింది.
4: The breeze which was coming out of the movement of the wings of this Garuda, the snake got a little feel of it.
3: అప్పుడు మెడయందున్నటువంటి పాము గరుడను చూసి బుస్ అని కొట్టింది, అనగా కోపం వచ్చిందన్నమాట తనకు.
4: ద స్నేక్ విచ్ వాజ్ అడోర్నింగ్ ఈశ్వర, ఈశ్వర స్నేక్
3: ఈశ్వరుడిపై ఉండినటువంటి నన్ను వీడు బెదిరిస్తున్నాడా అని తనకు ఒక అహంకారం చేత స్థానబలం చేత అహంకారంతో ఈ గరుడ పైన కోపం పడింది.
4: బై వర్చ్యూ ఆఫ్ ది స్ట్రెంగ్త్ విచ్ ఇట్ హెస్ గాట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది పొజిషన్ ఇట్ ఆక్యుపైస్ ఇట్ సఫర్డ్ ఫ్రమ్ యుగోయిజం అండ్ ఇట్ బిగాన్ హిస్సింగ్ అట్ గరుడ.
3: గరుడు కూడాను అతి శాంతంగా తాను చెప్పాడు.
4: గరుడ ఆల్సో మెన్షన్
3: సర్పరాజమా, నీవు ఈశ్వరుని మెడలో ఉంటున్నావు కాబట్టి నిన్ను క్షమించవలసి వచ్చింది. అతని మెడ వదిలిపెట్టి పక్కన రా, ఒక్క నిమిషంలో కొట్టుకుని పోతానన్నాడు.
4: గరుడ సెడ్, ఓ స్నే, యు ఆర్ దేర్ రౌండ్ ద నెక్ ఆఫ్ ఈశ్వర, దేర్ ఫోర్ ఐ హావ్ ఎక్స్క్యూజ్డ్ యూ. కమ్ ఎ లిటిల్ అసైడ్, ఐల్ టేక్ యూ అవుట్.
3: ఆ స్థానమునే వదిలితే గరుడుకు ఆహారంగా అయిపోతుంది ఈ స్నేక్.
4: ద మోమెంట్ స్నేక్ లీవ్స్ ఇట్స్ పొజిషన్ ఇట్ బికమ్స్ ఫుడ్ ఫర్ గరుడ.
3: కానీ అది ఆ దివ్య స్థానంలో ఉండటం చేత ఇంత అహంకారంతో ఇన్ని విధమైనటువంటి యొక్క దీనితో గొప్పతనమును పొందుతూ ఉంటుండాలి.
4: బికాస్ ఇట్ ఇస్ ఆక్యుపైయింగ్ సచ్ అన్ ఇంపార్టెంట్ పొజిషన్ ఇట్ గెట్స్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ది పొజిషన్ విచ్ ఇట్ ఆక్యుపైస్.
3: ఏనాడు మనకు నిజముగా అహంకారం ఉంటుండాలంటే అహం బ్రహ్మాస్మి, నేను దైవం యొక్క ఆధారంలో ఉంటున్నాను, దైవం యొక్క ఆశ్రయంలో ఉంటున్నాను అన్నప్పుడే మనకు నిజమైన అహంకారం.
4: ది రియల్ అహంకారం ఆర్ ఈగోయిజం కెన్ బి దేర్ ఓన్లీ వెన్ యూ సే దట్ వీఆర్ విత్ ది లార్డ్, వీఆర్ అసోసియేటెడ్ విత్ ద లార్డ్.
3: దైవ సన్నిధి, దైవ పెన్నిధి మనం విసర్జించినప్పుడు మనం అల్పులుగా మారిపోతాం.
4: వీ గివ్ అప్ ది నియర్నెస్ అండ్ ది డియర్నెస్ ఆఫ్ ద లార్డ్, వీ బికమ్ వెరీ మీన్.
3: దైవాన్ని ఆశ్రయించినటువంటి ప్రతి చిన్న వస్తువైనా కూడాను గొప్ప విలువగా మారిపోతుంది.
4: ఈవెన్ ఇట్ ఇస్ అ స్మాల్ థింగ్, వాల్యూలెస్ థింగ్, వన్స్ ఇట్ టేక్స్ షెల్టర్ విత్ ద లార్డ్ దెన్ ఇట్ విల్ గెట్ యాడెడ్ వాల్యూ.
3: బజారులో గుండుగా బండగా పడినటువంటి యొక్క ఈ ఒక రాతిని ఒక శిల్పి వచ్చి చక్కని విగ్రహంగా తయారు చేసేటప్పటికీ అది దేవాలయంలో ప్రతిష్ఠింపబడి చూడచూపచారములు అందుకుంటుంది.
4: ఎన్ ఆర్డినరీ స్టోన్ లయింగ్ ఇన్ ద స్ట్రీట్ వెన్ ఇట్ ఈస్ వెన్ స్కల్ప్టర్ కమ్స్ అండ్ గివ్స్ ఎ షేప్ అండ్ మేక్స్ ఇట్ ఇన్ ఎన్ ఐడాల్ ఇట్ ఈస్ వర్షిప్డ్ ఇన్ ఎ టెంపుల్.
3: కనుకని దైవత్వాన్ని మనం పొందేటప్పటికీ ఎంత అధికత్వంలో మనలో జీవితము ప్రకాశిస్తుందో మనం యోచించుకోవాలి.
4: వీ కెన్ థింక్ వాట్ ఎక్స్ట్రాడినరీ వాల్యూ వీ గెట్ వన్స్ వీ బికమ్ డివైన్.
3: ఈ దైవత్వం లోపల అల్పత్వం అనేటువంటి చేరడానికి వీలుండదు.
4: దేర్ ఇస్ నో పాసిబిలిటీ వాట్స్ ఎవర్ ఫర్ స్మాల్ లిటిల్నెస్ టు గెట్ ఇట్స్ ప్లేస్.
3: ఈ అల్పత్వంలో దైవత్వాన్ని ప్రకటించడానికి సాధ్యం కాదు.
4: ఇన్ స్మాల్ లిటిల్ థింగ్స్ యూ కెనాట్ ఎక్స్ప్రెస్ డివినిటీ ఐదర్.
3: రావణుడు చాలా బాధపడుతున్నాడు పాపం 10 నెలలు సీతను అశోకవనంలో ఉంచుకొని.
4: కీపింగ్ సీత ఇన్ ది అశోక ఫారెస్ట్ రావణ వాజ్ సఫరింగ్ ది అగోని.
3: 10 నెలలైనప్పటికీ ఈమె ఏమాత్రం కూడా ఇతని ముఖం చూడటం లేదు.
4: ఈవెన్ దో 10 మంత్స్ ల్యాప్స్ షీ వాజ్ నాట్ ప్రిపేర్డ్
3: ఒక పలుకైనా పలకటం లేదు.
4: షీ డిడ్ నాట్ ఈవెన్ అట్టర్ వర్డ్ టు రావణ.
3: ఎన్ని రకములైనటువంటి యొక్క దీనిని ఆడినప్పటికీ ఆమె ఏమాత్రము లక్ష్యం చేయలేదు.
4: వాట్ ఎవర్ థ్రెట్స్ వర్ హెల్డ్ అవుట్ షీ డిడ్ నాట్ కేర్ ఎ లిటిల్.
3: ఈ బాధను గుర్తించినటువంటి మండోదరి చెంతచేరి భర్తకు బోధిస్తూ ఉంటుండాలి.
4: దిస్ ఫ్యాక్ట్ వాజ్ రియలైజ్డ్ బై మండోదరి, షీ వెంట్ టు హర్ హస్బెండ్ రావణ అండ్ షీ వాజ్ టీచింగ్ హిమ్.
3: రావణ, నీవు అనంత శక్తి కలిగినటువంటి వాడు.
4: రావణ, యు హావ్ గాట్ ఇన్ఫినిట్ పవర్.
3: నీవు ఈశ్వర పరమ భక్తుడవు.
4: యు ఆర్ ఎన్ ఎక్స్ట్రాడినరీ డివోటీ ఆఫ్ ఈశ్వర.
3: మహా తపస్సును ఆచరించినటువంటి వాడు.
4: యు హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ పెనన్స్.
3: నీలో ఏ విధమైనటువంటి యొక్క శక్తిని కూడా మార్చుకునేటువంటి యొక్క సామర్థ్యం ఉంటుండాలి.
4: యు హావ్ గాట్ ఎక్స్ట్రాడినరీ పవర్ టు ఎక్సర్సైజ్ ఎనీ కంట్రోల్ ఓవర్ యువర్ సెల్ఫ్.
3: సీతను తీసుకుని రావాలంటే సన్యాసి వేషాన్ని కూడా ధరించి నీవు ఆమెను అపహరించడానికి ప్రయత్నించిన వాడు.
4: యు వెంట్ ఇన్ డిస్గైజ్ ఆఫ్ ఎ సన్యాసి టు గెట్ సీతమ్మ.
3: కనుక ఇలాంటి శక్తి సామర్థ్యంలో క్షణంలో ఏ రూపాన్నైనా మార్చుకునేటువంటి శక్తి కలిగినటువంటి వాడవు.
4: యూ హ్యావ్ ది కెపాసిటీ టు గో ఇన్ డిస్గైజ్ అండ్ వాట్ ఎవర్ ఫార్మ్ యూ వాంట్ టు గెట్ యూ కెన్ గెట్ ఇట్.
3: కనుక ఈ విధంగా సీత కోసం నువ్వు బాధపడేదానికంటే ఒక్కతూరి రామస్వరూపాన్ని నీవు ధరిస్తే సీత సులభంగా వశమవుతుంది కదా, ఎందుకు నీవు దీనిని ధరించడం లేదని ప్రశ్నించింది.
4: షీ ఆస్క్డ్ ఎ క్వశ్చన్, వెల్ యూ కెన్ గెట్ ది form of Rama himself and go. Once you go as Rama, Sita would immediately just accept you. Why should he not do this?
3: Appudu Mandodariki cheptunnadu Ravanudu.
4: Ravana told Mandodari like this.
3: Mandodari, aa pavitramainatundi Rama swaroopame nenu daristhi ee kama buddhulu naaku enduku untayi annadu.
4: Mandodari, if only I can just get the form of Rama, I will not have such dirty desires at all.
3: కనుక అట్టి రామతత్వంలో అటువంటి దివ్యత్వంలో మనం పోయేటప్పటికీ ఈ అల్పత్వములు ఏమాత్రం కూడా నువ్వు దగ్గర చేరవు.
4: వన్స్ యూ ఎంటర్ ఇన్ టు సచ్ గ్రేట్ డివినిటీ సచ్ మీన్ థాట్స్ అండ్ లిటిల్ ఐడియాస్ విల్ నాట్ కమ్ అట్ ఆల్.
3: కనుక అర్జున, మామను స్మరియు చేచ్చ, నీవు యుద్ధమునందు కూడా నన్నే స్మరిస్తూ నువ్వు చేయి, అవన్నీ కూడా నాకే చేరిపోతాయి.
4: దేర్ ఫోర్ అర్జున, వెన్ యూఆర్ ఫైటింగ్ ద బ్యాటిల్ ఫైట్ బట్ థింకింగ్ ఆఫ్ మీ ఫైట్
3: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించినటువంటి వాడవుతావు.
4: యూ హావ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
3: క్షత్రియ ధర్మానికి ఆదర్శవంతమైనటువంటి స్వరూపుడుగా నీవు రూపొందుతావు.
4: యూ హావ్ హెల్డ్ అవుట్ ఎన్ ఐడియల్ ఫార్ ది క్షాత్ర ధర్మ ఇట్సెల్ఫ్.
3: ఈ విధంగా నీకు సత్కీర్తి లభిస్తుంది.
4: యూ వుడ్ గెట్ ఎ లాట్ ఆఫ్ ఫేమ్ దిస్ వే.
3: ఈ ఆదర్శమునకు ఈ సత్కీర్తికి కర్తవ్యమునకు కారణం ఏమిటి? దైవార్పితమైనటువంటి భావముచే దీనికి సరైనటువంటి కారణం.
4: If only you can offer all these things to divinity, you will be able to get name, fame and success, everything.
3: దీనికి ఇంద్రియ నిగ్రహం కూడా అత్యవసరం.
4: ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
3: ఈ క్రమక్రమేణ మానవత్వంలో ఉన్నటువంటి యొక్క ఈ ఇంద్రియములను వశము చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నీకు ఎట్టి శ్రమ కూడా ఉంటుండదన్నాడు.
4: స్లోలీ అండ్ గ్రాడ్యువల్లీ యూ కెన్ ఎక్సర్సైజ్ లిటిల్ కంట్రోల్ ఓవర్ సెన్స్ ఆర్గన్స్ దే విల్ బి అండర్ కంట్రోల్ వెన్ యూ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో యూ బి ఏబుల్ టు కంట్రోల్.
3: అప్పుడు నీవు స్థితప్రజ్ఞుడు కావగలవు.
4: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు గెట్ becomes the pragna.
3: Samachittam neelo abhiruddhi kagaladu.
4: Then you will be able to develop equal mindedness.
3: Kevalam neevu samachittani dooram chesi sangachittamlo neevu jeevisthunnavu.
4: You are living today with all attachments, keeping equal mindedness at distance.
3: Kanuka sangam nirantaramu maareetuvantade.
4: Associations will always be changing.
3: Sangam nirantaram kudanu kunta charanamto koodinatuvantade.
4: Association is full of changes.
3: కనుక ఇది అనిత్యము అశాశ్వతమైనటువంటిది.
4: దిస్ ఇస్ ఇంపర్మనెంట్ అండ్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు.
3: నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకోమని చెప్పాడు.
4: రికగ్నైజ్ ది ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ఎవర్ లివింగ్.
2: దాట్ వాస్ ద 21st ఇన్ అ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీత ఇన్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ విచ్ హీ డెలివర్డ్ ఆన్ 27th ఆగస్ట్ 1984, Bhagavan explained in his matchless style how one can perceive divinity underlying this universe.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.